ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు రెవరెండ్ ఎం సునీల్ గారు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం నారాయణ తీర్థ తరంగం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో యాసంగి పంటలలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శేఖర్ కలువల గారు అందించే కొన్ని వివరాలు. 7:00 సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి రమేష్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి కాదన రాధా. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:20 చిత్రసీమ. 7:35 స్తుతిమాల క్రీస్తు భక్తి గీతాలు. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతాప్రసాద్ గారి గాత్ర కచేరి. వాద్య సహకారం శ్రీ బిఎస్ నారాయణన్ వయోలిన్, శ్రీ వారణాసి కాళీప్రసాద్ మృదంగం, శ్రీ కె కృష్ణ ప్రకాష్ కంజీరా. 9:35, 10:03, 11:03 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 వార్తల ముఖ్యాంశాలు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముత్తేవి సీతాకుమారి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో పారమిత హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో మైరావణ కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎరువుల వినియోగం సాగు పద్దతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్లినో ప్రభావం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి కాదన రాధా. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతాప్రసాద్ గారి గాత్ర కచేరీ ప్రసారమవుతుంది. వాద్య సహకారం శ్రీ బిఎస్ నారాయణన్ వయోలిన్, శ్రీ వారణాసి కాళీప్రసాద్ మృదంగం, శ్రీ కె కృష్ణప్రకాష్ కంజీరా. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35

0: దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. నీ వాక్యములు వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం చూస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యము ప్రకాశించినప్పుడు మన జీవితము వెలుగుమయమవుతుంది అనే మాటను చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రపంచంలో చీకటి ఉన్న చోట వెలుగు అవసరం. అలాగే పాపము, భయము, సందేహం, అజ్ఞానం నిండిన జీవితానికి దేవుని వాక్యమే నిజమైన వెలుగు. దేవుని వాక్యం మన హృదయాన్ని, మన ఆలోచనలను, జీవితం యొక్క దిశను మార్చుతుంటుంది. ఇక సమయంలో ఈ యొక్క వాక్యం గురించి మనము లోతుగా ఆత్మీయంగా మనము మాట్లాడుకున్నట్లయితే, మొదటగా ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యము మన జీవితంలో వెలుగునిస్తుంది అని అంటుంది. అంటే దాని యొక్క ఆత్మీయ భావాన్ని మనం గమనించినప్పుడు చీకట్లో మార్గము కనిపించదు, వెలుగు వచ్చినప్పుడు దారి చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధముగా దేవుని వాక్యము మన జీవిత నిర్ణయాలకు ఒక మార్గదర్శముగా సూచన ఇస్తున్నట్లుగా కనపడుతున్నది. కీర్తన 119:105 వచనం మనం గమనించినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపము అని అక్కడ సెలవిస్తున్నాడు. మరి జీవితం అనేది అయోమయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆశ్రయించాలి. అది మనకు దీపముగా పనిచేస్తుందని వాక్యము చాలా తేటతెల్లముగా మనకి తెలియపరుస్తున్నది. రెండోది మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది అని అంటున్నాడు. మరి ఈ యొక్క మాటను చూసినప్పుడు ఈ లోక జ్ఞానం చాలా తాత్కాలికమైనది, అది కొంతకాలమే మన దగ్గర ఉంటుంది, కానీ దేవుని యొక్క జ్ఞానము నిత్యమైనది, నిరంతరం ఉండేది అని సెలవిస్తున్నది. కనుక దేవుని వాక్యమును వినేవారు, చదివేవారు, ఆచరించేవారు చాలా జ్ఞానము గలవారు అవుతారని ఈ వాక్య భాగం సెలవిస్తున్నది. మరి మూడో విషయాన్ని మనం గమనిస్తే, దేవుని వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది అని సెలవిస్తున్నాడు. దాని అర్థాన్ని మనం గమనించినప్పుడు వాక్యము పాపిని పరిశుద్ధునిగా మార్చుతుంది. ఆ వాక్యం మన జీవితంలో పనిచేసినప్పుడు మన జీవితము పాపము నుంచి దూరపరచబడి పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి మనము జీవిస్తామని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అదేవిధముగా అది నిరాశలో ఒక ఆశను మనకు కలుగు చేస్తున్నది, బలహీనతలో బలాన్ని ఇస్తున్నది, భయంలో ధైర్యాన్ని ఇస్తున్నదని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, మన నిరాశలు ఉన్నప్పుడు మనకి పరిపూర్ణమైన ఆశను మన కలుగు చేస్తుంది అంటున్నాడు. శారీరకంగాను లేదంటే ఆత్మీయంగాను ఆర్థికంగాను మనం బలహీనంగా ఉన్నప్పుడు వాక్యము మన జీవితాన్ని బలపరుస్తుందంటున్నాడు. అంతేకాకుండా లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి మన ధైర్యాన్ని మనం కోల్పోయినప్పుడు, ఆ భయంలో ఉన్నప్పుడు, ఆ పాప బంధకాలు ఉన్నప్పుడు వాక్యము మనకి ధైర్యాన్ని ఇచ్చి పాప జీవితాన్ని నుంచి, లోక బంధకాల నుంచి మనకి విడుదలిస్తుందని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం గమనించినప్పుడు, దేవుని వాక్యం అనేది సజీవమైనది, ప్రభావవంతమైనదని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక ఇక సమయంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని, దేవుని మాటలు మనం ధ్యానించుకోవటం మీద కాదు, కానీ అది మన జీవితంలో మనం అన్వయించుకుని దాని ప్రకారము జీవించాలని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో నిజమైన వెలుగు యేసుక్రీస్తుని మనం గ్రహించాము, ఆయన వాక్యంలో వెలుగుందని మనం తెలుసుకున్నాము. అందును బట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చాలా ఎక్కువగా చదవాలి. చదవటమే కాదు, కానీ దాన్ని ధ్యానించాలి. ధ్యానించిన వాక్యాన్ని మనం ఆచరించినట్లయితే మన జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుందని చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు ఏమిటంటే, ప్రతిరోజు కనీసము మనము ఒక అధ్యాయము బైబిల్ గ్రంథం నుంచి చదవడం మనకు చాలా మంచిది. అంతేకాకుండా చదివిన వాక్యాన్ని మనం ఆచరణ అంటే ప్రాక్టికల్గా దాన్ని మనం చేయగలిగినప్పుడు దాన్ని బట్టి మనము దేవుని మయంపరచగలం. అంతేకాకుండా దేవుని వాక్యపు వెలుగును చీకట్లో ఉన్న వ్యక్తులతో మనం పంచుకున్నట్లయితే వారు కూడా ఆ వెలుగులోకి నడిపించబడతారు. కనుక ఈ వాక్యము మన జీవితంలో పనిచేయాలని మనం సిద్ధపడదాం. ఆమేన్.
1: రెవరెండ్ ఎం సునీల్ గారు వినిపించిన బైబుల్ సూక్తులు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం, నారాయణ తీర్థ తరంగం వింటారు.

అగ్నిగర్భోదితే పుత్రః శంఖస్య శిరనాశనః అగ్నిగర్భోదితే పుత్రః శంఖస్య శిరనాశనః.

ఇంతవరకు ఆదిత్య హృదయం నారాయణ తీర్థ తరంగం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి కార్యక్రమంలో యాసంగి పంటలలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శేఖర్ కల్వల గారు అందించే కొన్ని వివరాలను వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం వరి పంటలో అక్టోబర్ మాసం చాలా అత్యంత కీలకమైంది. ఈ మాసంలో చీడపుల్లల ఉధృతి కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ వానాకాలంలో కూడా రైతులు ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఈ వరి సాగుకు మొగ్గు చూపడం మనం క్షేత్రస్థాయిలో గమనించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అక్టోబర్ మాసంలో చేపట్టాల్సినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రధానంగా గమనించినట్లయితే వరిలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం. వరిలో వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి చీడపీడల నివారణకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి సాంకేతికత అంశం. దానిలో ప్రధానంగా వరిని తడి పొడి పద్ధతిలో సాగు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఈ చీడపీడల సమస్యను తగ్గించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వరిలో రైతులు ముఖ్యంగా నీరు లభ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో బోరుబావుల ద్వారా సాగు చేసేటువంటి పరిస్థితుల్లో వరిని తడి పొడి పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే ఈ చీడపీడల ఉధృతిని కూడా గణనీయంగా తగ్గించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వరిలో ఆఖరి దర్ఫా ఎరువులని వేసుకునేటువంటి సమయం ఈ అక్టోబర్ మాసం. ముఖ్యంగా వరి ఆఖరి దఫా ఎరువులని పైపాటుగా అయితే వాడేటువంటి యూరియా అయితేనేమి, యూరియాతో పాటు ఒక 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా కలిపి ఒక ఎకరానికి వాడేటువంటి ఆఖరి దఫా ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో కలిపి మనం బురద పదంలో వేయాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ వాటి యొక్క లభ్యతను బట్టి నానో యూరియా లాంటి మిశ్రమాలను కూడా పైన మనం పైపాటుగా వాడేటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం అనుభవాలను మరియు అక్టోబర్ మాసంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను గమనించి వరి పంటలో మొదటగా ప్రధానంగా ఎక్కువ ఆశించేటువంటి పురుగు కాండం తొలిచే పురుగు, అలాగే కొంతవరకు ఆకుముడత లాంటి బ్యాక్టీరియా ఎండు తెగులు లాంటి సమస్యలు కూడా మనం గమనించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వరి పైర్లలో ఈ చీడపీడల ఉధృతిని గమనించిన వెంటనే వాటి యొక్క నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే తదనంతరం విస్తీర్ణ పరంగా కూడా ఈ యాసంగి కాలంలో మొక్కజొన్న సాగు చేసేటువంటి రైతులకు ముఖ్యంగా మొక్కజొన్నలో ఈ వానాకాలం సాగు చేసేటటువంటి మొక్కజొన్న గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడేటువంటి దశలు చాలా సున్నితమైనవి. ఆ దశల్లో నీటి లభ్యత ఆధారంగా వారు పంట బెట్టకి గురి కాకుండా నీటిని అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గింజ పాలు పోసుకునే దశల్లో కొంత అడవి పందుల బెడద కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పక్షుల బెడద మరియు అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవడానికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు అవలంబించదగినటువంటి పద్ధతులు, ముఖ్యంగా దాంట్లో ఈ సోలార్ ఫెన్సింగ్ ద్వారా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరియు ఈ ఉధృతిని కూడా మనము సకశేరుకాల ద్వారా కలిగేటువంటి పంట నష్టాన్ని కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఈ చిరుధాన్య పంటల్లో కూడా అక్టోబర్ మాసంలో జొన్న లాంటి పంటలను విత్తుకునేటువంటి పరిస్థితులను ఉన్నప్పుడు ఖచ్చితంగా రకాల ఎంపిక మరియు కేవలం వర్షపాతం ఆధారంగా సాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో సూటి రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నీటిపారుదల కింద సాగు చేసుకున్నట్లయితే కొంత హైబ్రిడ్ వంగడాలను కూడా ఎంచుకున్నట్లయితే రైతులు అధిక మొత్తంలో దిగుబడి తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే యాసంగిలో అక్టోబర్ నుంచి నవంబరు రెండవ పక్షం వరకు కూడా విత్తుకునేటువంటి పరిస్థితి వేరుశనగ పంటలో ఉంటుంది. కాబట్టి వేరుశనగ కూడా యాసంగిలో ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఈ వేరుశనగ సాగు విస్తీర్ణం ఉంది. కాబట్టి ఆ రకాలను అలాగే వారు ఎంపిక చేసుకున్నటువంటి రకాల్లో విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యమైన అంశము. వేరుశనగలో విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 గ్రాం టెబుకన్నజోల్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదటి దశగా వచ్చేటువంటి శిలీంధ్రాలను మనము చాలా వరకు నివారించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పైపాటుగా

0: వేసేటువంటి ఎరువులతో పాటుగా ముఖ్యంగా ఈ వేరుశనగలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడినట్లయితే మనకు కొంతవరకు సల్ఫర్కి సంబంధించిన పోషకం కూడా అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కేవలం ఒక డిఏపి ద్వారానే కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కూడా మనము వేరుశనగ లాంటి పంటల్లో కూడా వాడుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే యాసంగిలో విస్తీర్ణ పరంగా చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా యాసంగిలో ఆముదం పంట కూడా విత్తుకునేటువంటి అనువైన సమయం అక్టోబర్ మాసం. సాధారణంగా ఈ అక్టోబర్ మొదటి పక్షం నుంచి విత్తుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆముదం పంట కూడా యాసంగిలో సాగుకు అనుకూలమైనటువంటి పంట. ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి తెగుళ్లను కూడా నివారించేటువంటి పద్ధతులు కూడా రైతులు అవలంబించినట్లయితే యాసంగిలో సాగు చేయబడుతున్నటువంటి ఆముదం పంట ద్వారా కూడా మంచి దిగుబడులు తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు కానీ అలాగే కుసుమ లాంటి పంటల్ని నూనెగింజ పంటలుగా సాగు చేయబడుతుంది. ముఖ్యంగా వానాకాలం తర్వాత కుసుమ సాగు అనేది వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలోని చేవల్ల లాంటి ప్రాంతాల్లో కూడా ఈ కుసుమ సాగు అక్టోబర్ మాసంలో విత్తుకునడానికి రైతులు సమయుక్తం అవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ యాసంగిలో కుసుమ సాగు అనేది అక్టోబర్ మాసంలో వారు విత్తుకోవడానికి ముఖ్యంగా రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు కూడా కుసుమ పంటను విత్తుకోవచ్చు. దానికి సుమారుగా 1 ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. కాబట్టి ఈ కుసుమ లాంటి పంటలు అలాగే కొంత పప్పుదినుసుల జాతికి సంబంధించిన పప్పుదినుసు పంటలను కూడా యాసంగిలో సాగు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెటింగ్ అంశాలను అనుసరించి రైతులు నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. నేలలో నత్రజని ఎరువులను స్థిరీకరిస్తూ పైపాటుగా వాడేటువంటి ఎరువులను కూడా తగ్గించుకునేటువంటి సౌలభ్యం మనకి ఈ పప్పుదినుసు పంటలైనటువంటి పెసర మరియు మినుములో చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా యాసంగికి అనువైనటువంటి పెసర మరియు మినుము రకాలను గమనించినట్లయితే పెసరలో MGG 385, MGG 351 అలాగే MGG 295 అనే రకాలు రైతులకి యాసంగి సాగుకు అనుకూలమైనటువంటి పెసర రకాలు. అలాగే ముఖ్యంగా మినుము లాంటి పంటలను మనం గమనించినట్లయితే యాసంగిలో మినుముకు సాగుకు అనుకూలమైనటువంటి మినుము రకాలు చూసినట్లయితే MBG 1070, MBG 207, LBG 787 అనే రకాలను కూడా అలాగే రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి PU 31 అనే రకాన్ని కూడా యాసంగి సాగుకు అనుకూలమైనటువంటి మినుము రకాలు. కాబట్టి వాటితో పాటుగా దేశీయ శనగ రకాలు, కాబూలి శనగ రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఈ అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెసర, మినుము, శనగ లాంటి పంటలను కూడా రైతులు ఎంపిక చేసుకుని వారికి ప్రత్యామ్నాయంగా ఈ పప్పుదినుసు పంటలైతేనేమి నూనెగింజ పంటలను కూడా సాగు చేసుకున్నట్లయితే రైతులు తక్కువ పెట్టుబడితో తక్కువ నీటి పరిమాణంతో ఎక్కువ దిగుబడి తీసుకొని నికరాదాయాన్ని పెంచుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి కేవలం వరి పైనే కాకుండా ఇతర అపరాలు, నూనెగింజ పంటలు, కొంత మొత్తంలో చిరుధాన్యాల పంటలు సాగు చేసుకున్నట్లయితే మార్కెటింగ్ డిమాండ్ రీత్యా, మార్కెటింగ్ సౌకర్యం రీత్యా వారు నికరాదాయాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులను ఉన్నాయి. కాబట్టి కేవలం వరిపైన ఆధారపడకుండా రైతులు పప్పుదినుసు పంటలు, నూనెగింజ పంటలు మరియు చిరుధాన్యాలను సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది.
1: యాసంగి పంటలలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శేఖర్ కల్వల గారు అందించిన కొన్ని వివరాలను విన్నారు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పానఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్టాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పానఐఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగిస్తాం. ఉపయోగించి లెర్నింగ్ కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

0: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా ప్రాంతాలపై విస్తరించిన
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమ
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధి.

0: సిద్దిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల ద్వారా విద్యార్థుల్లో పర్యాటకంపై అవగాహన పెంపొందించడం, స్థానిక వారసత్వం, పర్యావరణం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చైతన్యం కల్పించడం, సిద్దిపేట జిల్లాలో పర్యాటక అభివృద్దిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా రంగనాయక సాగర్ వంతెనపై విద్యార్థులతో వారసత్వ నడక నిర్వహించారు. పర్యావరణ పర్యాటకంలో భాగంగా విద్యార్థులు జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఆక్సిజన్ పార్కును సందర్శించడంతో పాటు తెలంగాణ దర్శిని పర్యాటక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొమురవెల్లి శ్రీ మల్లన్నస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు అని, నాటి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, స్వాభిమాన ఆకాంక్షలు మనకు ఎల్లప్పుడూ స్పూర్తిదాయకమని సీతాదయాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ పనితీరును, నీటి లభ్యతను పరిశీలించారు. అధికారుల కృషి వలన ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం పూర్తయిందని, మార్చి నుంచి ఇప్పటి వరకు నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో 70,000 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించినప్పుడు 12,000 రూపాయల ధర టన్నుకు ఉండగా ఇప్పుడు 24,000 రూపాయలకు పెరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి మణిహారమన్నారు. 10,000 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్న జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు ముందుగానే అందుబాటులో ఉంచాలని, టార్పాలిన్లు, తేమకొలిచే యంత్రాలు, వేయింగ్ స్కేల్స్, డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు తదితర అవసరమైన పరికరాలను సమకూర్చాలని సూచించారు. జిల్లాలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 300కు పైగా రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, అలర్జీలు, కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం, చర్మ వ్యాధులకు ఆయుష్ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట పశు సంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా వారు ఏ విధంగా ఎదురుడి నిలబడి పోరాడారో చరిత్రకు చాటి చెప్పడం కోసం తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలిగా నిలిచారని మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలో జరిగిన లోక్ అదాలత్లో 7,613 కేసులు పరిష్కారమయ్యాయి. సిద్దిపేట జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ కోర్టులలో లోక్ అదాలత్ కార్యక్రమాల్లో 36 సివిల్, 7,549 క్రిమినల్ కేసులు, 28 యాక్సిడెంట్ కేసులు, మొత్తం 7,613 కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాద బాధితులకు 1,04,05,000 రూపాయల నష్ట పరిహారం అందించినట్లు తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, సమయము, వనరులు వృధా కాకుండా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. అనంతరం దివ్యాంగుజన్ కౌశల్ వికాస్, దివ్యాంగుజన్ రోజ్గార్ సేతు కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
1: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర

0: మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయ్. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధన కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్ష, గుమ్షుదా బచ్చే, ఆతంక్వాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కి వ్యవస్థ హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు, విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండి వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ద షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి కాదనరాధ. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. వినండి ఈ మాసపు పాట.

0: కాదన రాధా ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐ

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా స్వాతికిరణం చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు వినండి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రకృతి రెడ్డి పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:35. స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలను వింటారు.

0: స్తుతిమాల క్రీస్తు భక్తి గీతాలను విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాత్ మే ఫర్హత్ నాజ్. लोकसभा अध्यक्ष ओम बिरला ने वर्ष 2026-27 के लिए कई संसदीय समितियों का पुनर्गठन किया. नए अध्यक्ष किए नियुक्त. शिक्षा मंत्रालय ने शास्त्रीय भाषाओं असमिया, बंगाली, मराठी, पाली और प्राकृत के अध्ययन के लिए 5 नए उत्कृष्टता केंद्र स्थापित करने की स्वीकृति दी. भारत ने पाकिस्तान से जारी अवैध घुसपैठ का कड़ा विरोध किया. पाकिस्तान उच्चायोग के कार्यवाहक प्रभारी को तलब किया. 19वां प्रवासी भारतीय दिवस सम्मेलन अगले वर्ष 7 से 9 जनवरी तक कोलकाता में. इसराइल के प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू ने भारतीय पायलट स्मिथ को भारत, इसराइल और पूरी दुनिया का नायक बताया. कैप्टन स्मिथ और प्रधानमंत्री नरेंद्र मोदी को इसराइल के स्वतंत्रता दिवस समारोह में किया आमंत्रित.

0: 9 runs, setting the West Indies a target of 352. In reply, the visitors chased down the target, scoring 352 for 5 in 48.2 overs. West Indies captain Shai Hope, who scored 162, was named player of the match. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall at isolated places over Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. The IMD said the conditions are likely to become favourable for further withdrawal of southwest monsoon from remaining parts of Marathwada and Vidarbha. Some more parts of Maharashtra, Chhattisgarh, Telangana and north interior Karnataka during the next 2 days. The weather agency said that the thunderstorms accompanied with lightning and gusty winds may prevail over Tamil Nadu, Puducherry, Andhra Pradesh, Kerala, Karaikal, Assam, Nagaland, Manipur, Mizoram and Tripura during the day. Meanwhile, Konkan and Goa are expected to experience hot and humid weather till tomorrow. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Nishit. The Indian Express in an exclusive report says, under GST regime, arrest powers likely to be removed. Hindustan Times quotes Finance Minister Nirmala Sitharaman, Uncertainty now a standing condition of international economy. RBI Governor Sanjay Malhotra says, global financial risk emerging, states the Economic Times. External Affairs Minister S. Jayashankar says, India backs dialogue diplomacy to end Ukraine conflict, according to the Sunday Statesman. Oman barred radical pilot whom Fly Dubai hired, reports Sunday Pioneer. Five Indian nationals rescued from Strait of Hormuz is headlined by the Asian Age. And finally, India wins 11 gold medals in the last 2 days of Asian Games, finishes with a total of 21 to jump to the fourth place in medals tally, reports the Sunday Times in its top story. And with that, it's back to you, Nishit.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Lok Sabha Speaker Om Birla reconstitutes several department-related parliamentary committees for 2026-27 term. Union Education Ministry approves 5 new centres of excellence for studies in classical languages, Assamese, Bengali, Marathi, Pali and Prakrit. India summons Pak envoy to register strong protest over continued facilitation of illegal cross-border infiltration from Pakistan. 19th Pravasi Bharatiya Divas convention to be held from the 7th to 9th of January next year in Kolkata. Israeli Prime Minister Benjamin Netanyahu describes Indian pilot Smit Machar, hero of Israel. India and entire world invites him and Prime Minister Narendra Modi to Israel's Independence Day ceremony. And Asian Games 2026 to conclude today at Nagoya in Japan. Trap shooter Neeru Dhanda to be India's flag bearer for closing ceremony. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Hyderabad Kendram. Ee roju prasaramayye karyakramala vivaralu. Ee udayam 8:35 nimshalaku Karnataka Shastriya Sangeetha Sabha karyakramamlo Srimati I. Shweta Prasad gari gatra kacheri. Vada sahakaram Sri B. S. Narayanan violin. శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు మృదంగం, శ్రీ కె కృష్ణప్రకాష్ కంజీరా. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముత్తేవి సీతాకుమారి గారితో పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో పారమిత హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా సతీ త్యాగమతి నాటకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీజంగా అనిల్ కుమార్.
3: చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏందిరా?
3: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.

0: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
1: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: ఇక సాయంకాలం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో మైరావణ కథ, చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎరువుల వినియోగం, సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
5: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 8:35. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వెంటనే వింటారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శ్వేతాప్రసాద్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీ బిఎస్ నారాయణన్ వయలిన్, శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు మృదంగం, శ్రీ కె కృష్ణప్రకాష్ కంజీరా. కార్యక్రమంలో ముందుగా రేవగుప్తి రాగంలో అన్నమాచార్య కీర్తన పురుషోత్తముడవీవు ఖండచాపు తాళం.

ఇప్పుడు వినండి నాదసుధా రసం విలను సద్గురు త్యాగరాజస్వామి వారి కీర్తన ఆరభిరాగం రూపకతాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వి కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఐ శ్వేతా ప్రసాద్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు, కంజీరా శ్రీ కె కృష్ణప్రకాష్.
1: అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజా చిత్రం కోసం ఉన్నికృష్ణ చిత్ర పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇప్పుడు వినండి పెళ్లిపీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. చంద్రబోస్ రచన, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

0: డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రేణుకా పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం 5వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.

0: మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టిడి కోడ్ను జతచేసి 23240852 23240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి, అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ శ్రమ పాటలు విన్నారు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే కేటాయిస్తామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ ఏడాది 70,000 మంది స్కిల్డ్ వర్కర్లను తీసుకునేందుకు రష్యా అంగీకరించినట్టు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇక రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న 140 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పార్లమెంటరీ ప్యానెల్కు వివరించారు.

ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగిసింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇందిరా చిత్రం కోసం హరిహరన్ శంకర్ మహదేవన్ పాడిన పాట, శ్రీవెన్నెల రచన సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, సకుటుంబ సపరివార సమేత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట. గీతరచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రియా ఓ ప్రియా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట. గీత రచన కె భానుప్రసాద్, సంగీతం కోటి.

ఇప్పుడు వినండి, నువ్వు వస్తావనే చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట. గీతరచన పి. రవికుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలు చిత్రసీమ శ్రమ పాటలు వింటున్నారు. ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి రేపల్లిలో రాధ చిత్రం కోసం సుజాత పాడిన పాట. గీత రచన శ్రీహర్ష, సంగీతం కోటి.

ఇప్పుడు వినండి, చూడాలని ఉందే చిత్రం కోసం కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి సమయం ఉదయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఉన్నత విద్యకు ఉపాధి లక్ష్యమే పరమార్థంగా ఉండాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. విద్యార్థులు డిగ్రీతో పాటు నైపుణ్యాలు సాధించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహించిన రీచ్ 2026 సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వనరుల సమీకరణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే ఇస్తామని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగించింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు చలనచిత్ర గీతాలు కార్యక్రమంలో ముందుగా భైరవ ద్వీపం చిత్రం కోసం జానకి పాడిన పాట వేటూరి సుందరరామూర్తి వ్రాశారు, మాధవ్ పెద్ది సురేష్ స్వరపరిచారు. పాట వినండి.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు

0: ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విచిత్ర సోదరుల చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట.

తరువాతి పాట మయూరి చిత్రం కోసం జానకి పాడారు బాలసుబ్రహ్మణ్యం సంగీత నిర్వహణలో. ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి వ్రాశారు. పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటున్న ఈ పాట బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు, ఇళయరాజా స్వరపరిచారు. ఆదిత్య 369 చిత్రం కోసం.

వేటూరి సుందరరామ్ మూర్తివరాయిగా ఇళయరాజా స్వరపరిచినదే మరొక పాట మరణం మృదంగం చిత్రం నుండి. బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. వినండి.

వింటున్న ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాసారు, ఇళయరాజా స్వరపరిచారు, బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఈ పాట.

వింటున్న ఈ పాట వేటూరి సుందరరామూర్తి రాశారు, ఇళయరాజా స్వరపరిచారు, బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. నాయకుడు చిత్రం కోసం పాట వినండి.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం. బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన శ్రీహర్ష రచన అది, చక్రి సంగీత నిర్వహణలో. ఆ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత 7వ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉక్రెయిన్ నగర

లపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు.
ఉక్రెయిన్

నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచీ నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం.

ఆకాశవాణి.

0: కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియను, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కేరళలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఓడిపోయిన చోట ఈవీఎంలు సర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను తిరస్కరిస్తారని, దేశం త్వరలో కాంగ్రెస్ ముక్తు భారత్గా మారుతుందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం సచివాలయంలో వనరుల సమీకరణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హిల్ట్ పాలసీ కింద అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నిర్మించే అత్యాధునిక అమూల్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు 150,000 వరకు సబ్సిడీ ఇస్తామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన వొకేషనల్ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని వొకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మన్, జపనీస్ భాషల్లో ప్రభుత్వం శిక్షణ అందిస్తోందని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పిఎల్ఆర్ బోనస్ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. ఈ బోనస్ సింగరేణిలోని 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు తెలిపారు.
1: మొట్టమొదటి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి 300 ప్రారంభమైంది. ఇవాళ కోల్ ఇండియాలో 1,10,250 రూపాయలు దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులకు వస్తుంది. అంటే అది కేవలం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వం వస్తుంది. దీని కార్మిక వర్గం అంతా కూడా స్వాగతించాలని మేము కూడా స్వాగతిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న HMDA గ్రౌండ్స్లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. చేనేతలు, హస్తకళలు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు సహా ఎన్నో గ్రామీణ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న MMEO పథకం ద్వారా వనపర్తి జిల్లాలో 2 ఫార్మర్ ప్రొడ్యూసర్

0: ఆర్గనైజేషన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 100% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు వనపర్తి డిఆర్డీఓ రామ్ మహేశ్వర్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు.
1: కేంద్ర ప్రభుత్వము నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా వనపర్తి మరియు విపణనకు సంబంధించి 101 ఉత్పత్తిదారుల గ్రూపులకు 301 హెక్టార్లకు ఉచితంగా 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయుచున్నాము. ఇవన్నీ మహిళా రైతులకే చేయుచున్నాము.
0: నేరేళ్ల బాధితులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2017 ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరేళ్ల దళిత బడుగు వర్గాలపై అప్పటి ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని అన్నారు. బాధితులపై కేసులు, జైలర్ నివేదికలు, అప్పటి డీఐజీ పరిశీలన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్, ప్రజాకోర్టు రికార్డులను ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారని, ఇది సరిపోదని అన్నారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు 6వ తేదీన కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు 20,000 నుండి 50,000 రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సృజనాత్మక ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, సంగీతాభిరుచి ఉన్న సృజనశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు 3 గంటలకు చెన్నైలో జరుగుతాయి. మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఎకామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఇందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలను జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ ప్రారంభించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి తిరిగి ఇవ్వడం, ఇది సామూహిక శ్రేయస్సును బలోపేతం చేయడం, అవసరాలను తీర్చడం, ఇంకా ఇతరులకు అవకాశాలను సృష్టించడం. ఇదే లక్ష్యంగా పెట్టుకున్న ఒక చురుకైన పరస్పర చర్య. తిరిగి ఇవ్వడం అంటే అది ఒక మాట ద్వారా కూడా కావచ్చు, ఒక సమయాన్నివ్వడం, నైపుణ్యాలనివ్వడం, డబ్బును, వనరులను, ఇలా ఏ రూపంలో ఇచ్చినా సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది అసలు ఆలోచనే చాలా గొప్ప ఉన్నతమైనది. అంటే అన్ని ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి చేయడం అనేది చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. మరి ఇలాంటి అనేక పనులను చేపడుతూ వైదేహి సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాలి అనే ఆలోచన కూడా మేబీ అక్కడి నుంచో పుట్టుకుని వచ్చి ఉండవచ్చు. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు వైదేహి సేవా సమితి వ్యవస్థాపక సభ్యురాలు, ఉపాధ్యక్షురాలు ముత్తేవి సీతాకుమారి గారు. వారిని అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు ఈ ప్రయాణం ఎలా ఆవిడ మొదలు పెట్టారనేది. నమస్కారం సీతాకుమారి గారు.
1: నమస్కారం అండి.
0: సీతాకుమారి గారు, మీ గురించి చెప్పండి మా శ్రోతలకి, అలాగే మీ సేవా కార్యక్రమాల ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు మీరు చెప్పారు, ముత్తేవి సీతాకుమారి. మా పుట్టింటి పేరు ముత్తేవి, అత్తగారింటి పేరు గొల్లనపల్లి. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. 57-58 సంవత్సరాల్లో ఆడపిల్లని స్కూల్కి పంపించడం అంటేనే నచ్చని రోజుల్లో నేను చదువుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో చదువుకోవటానికి స్ఫూర్తి అంటే మా అమ్మ. ఇవాళ మీరు అడిగారు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని, అది కూడా బహుశా నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు పొయ్యి ఆడిపేసేసి వెళ్ళిపోయేది, అది ఆమె వ్యక్తిత్వం. బహుశా ఆమె నుంచి నాకు వచ్చిందేమో అనుకుంటాను. మొదట ఒక పల్లెటూరులోనే చదువుకోవటానికి వచ్చిన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక 4 కిలోమీటర్లు నడిచి వేరే ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అలా 11 దాకా చదువుకున్నాను ఎట్లాగో. తర్వాత చదివించడానికి కూడా ఇబ్బంది అయిన రోజుల్లో మా అమ్మ నా వెనుక నిలబడ్డది. హైదరాబాద్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో చదివించింది. పాలిటెక్నిక్ అయిపోయినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో దొరికిన చోట జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత పెళ్ళయింది, పెళ్ళయినాక హైదరాబాద్ వచ్చాను. తర్వాత చదువుకోవాలనే కోరుకున్నది అన్నప్పుడు మా వారు ఒప్పుకోబట్టి నేను నైట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. జేఎన్టీయూ అప్పుడు మసాబ్ ట్యాంక్లో ఉండేది, జేఎన్టీయూలో ఇంజనీరింగ్ బీఈ చేశాను. అప్పటికి మాకు అబ్బాయి ఉన్నాడు, 2వ అబ్బాయిని క్యారింగ్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత కూడా అవసరం ఏదైనా చేయిస్తుంది. తర్వాత నాకు అక్కడ డిపార్ట్మెంట్లో సస్టైనబిలిటీ కోసం ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. సరే ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో ఒడు దొరుకులు పెద్దగా ఒక రకంగా ఇబ్బందులు పడలేదు అని చెప్పాలి. నేను 98లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది. అప్పటికే వైదేహి సేవా సమితి, వైదేహి ఆశ్రమం 1993లో ప్రారంభమైంది. దానిలో కొంత ఇన్వాల్వ్ అవ్వటం మొదలెట్టాక నాకు ఒక కారణం దొరికింది. నేను ఏదైనా చేయటానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నప్పుడు జాబ్ వదిలేస్తాను. వదిలేసి పూర్తిగా వైదేహితో ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను వైదేహితో పాటు. వైదేహి ఎలా మొదలైంది అని అడిగారు మీరు నన్ను. వైదేహి అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి మొత్తం భారతదేశంలో. ఇందులోంచి సేవా కార్యక్రమాలను చూసేది సేవా భారతి అనే వింగ్ ఉంటుంది. ఆ సేవాభారతికి అనుబంధంగా ఈ వైదేహి ఆశ్రమం అని ముందు ప్రారంభించడం జరిగింది 1993లో. అది ప్రారంభానికి కూడా ఈ సేవాభారత్ ద్వారా ఉన్న అధికారులు ఒకసారి వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని దయనీయ స్థితిలో చూసినప్పుడు ఆయన మనసు వికలమైంది. ఆడపిల్లల్ని ఏదో

0: చెయ్యాలి మనం అనే తపనతో ఆయన వైదేహికి అంకురార్పణ చేశారు. తనలాంటి వాళ్ళని కొందరు కలుపుకొని ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు కొంత లైక్ మైండెడ్ పీపుల్ నుంచి కొంత కొంత తీసుకున్నాం. మొదట మేమేం చేశామంటే అన్నపూర్ణ పథకం అని మనకు తెలిసిన కొన్ని ఇళ్లలో బ్యాగ్స్ ఇచ్చి అమ్మ మీరు రోజు వంట చేసుకుంటారు, వంట చేసుకునేటప్పుడు మీతో పాటు ఇంకో పిల్లకు పెడుతున్నా అనుకున్న ఓ గుప్పిడ బియ్యం సంచిలో వేయండి, మేము వారానికో 10 రోజులకి వచ్చి తీసుకుంటాము అని చెప్పాం. సరే అని వాళ్ళు అలా చేయటం మొదలెట్టారు. తర్వాత తర్వాత గుప్పిడి బియ్యం ఏమిటి, మనం బస్సా బియ్యం ఇవ్వచ్చు కదా, మనం కూరలు ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు. ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నిలబెట్టిన సంస్థ ఇది. తర్వాత తర్వాత అవసరానికి అనుగుణంగా దాతలు పెరిగారు. మనిషి నుంచి మనిషికి వెళ్ళింది, ఎక్కడ పబ్లిసిటీ అన్నది ఉండదు. బై వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది, సంస్థ పెరిగింది. మొదట 3 రూములు 3 అమ్మాయిలతో ప్రారంభించిన వైదేహ ఆశ్రమం 33 మంది ఆడపిల్లలు అయ్యే వరకు మాకు ఆ 3 రూముల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం చాలా కష్టమైపోయింది. చూస్తున్న వాళ్ళు అన్నారు అట్లా మేము సహాయం చేస్తాం, మీరు బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. అనూహ్యమైన స్పందన దొరికింది, మంచి బిల్డింగ్ మొదలెట్టాము. మొదలెట్టినప్పుడు ఈరోజు మీరు చూస్తున్న వైదేహ ఆశ్రమం 4 అంతస్తుల్లో ఉన్నది. 150 మందికి కూడా అకామిడేషన్ ఇవ్వగలిగే అంత వ్యవస్థ ఉంది. తర్వాత ఆడపిల్లలని ఒక్కసారి వైదేహ ఆశ్రమంలోకి తీసుకున్నాక ఆ పిల్లని పూర్తిగా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, ఒక కుటుంబంలో ఇమిడిపోవాలి అమ్మాయి, ఆమెకు ఒక కుటుంబం ఏర్పడాలి అనుకున్న ఉద్దేశంతో ప్రస్థానం జరిగింది. మొదట తీసుకోవటం అన్నది ఇది భారతదేశంలో ఏ మూల నుంచి ఆడపిల్లలు వచ్చినా కానీ తల్లిదండ్రులు లేని నిరాశ్రితులైన బాలికలు, లేదు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఉన్నా కానీ సపోర్ట్ చేయలేని తల్లిదండ్రులు అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తీసుకునేవాళ్ళం. ఈ తీసుకోవటం కూడా ఒక అమ్మాయి గురించి ఎవరు చెప్తారు, సమాజం నుంచి మేమేం పేపర్ పబ్లిసిటీ చేయమని కూడా ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా వైదేహికి చేర్చండి అంటే వాళ్ళు చెప్పినప్పుడు మన కమిటీ సభ్యులు మాకు వైదేహికి ముందు చెప్పవలసింది ఏంటంటే ఎసెట్ ఏంటంటే మంచి టీం కార్యకర్తలు వీళ్ళందరూ, ఒక్క రూపాయి కూడా సమాజానికి వెనక్కి ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్న కార్యకర్తల టీం ఉన్నది, మంచి టీం. ఆ టీం వల్ల ఈరోజు వైదేహి 30 ఏళ్ళు నిరాటంకంగా సాగుతోంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి అప్లికేషన్ రాగానే వాళ్ళు ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసినాక వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం వెంటనే తీసుకురాం పిల్లల్ని. వాళ్ళ బాబాయిలు కానీ మా అమ్మాయిలు గారు ఉన్నప్పుడు కుటుంబం అవసరం ఏంటో వాళ్ళకి చెప్తారు, మీ అమ్మాయిని మీ ఇంట్లో పెంచుకోగలిగితే బాగుంటుంది అని ముందు కన్విన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి కన్విన్స్ అయ్యి సర్లేండి మేమే పెంచుకుంటామంటారు, లేదు చేతగాని పరిస్థితుల్లో ఉంటే వైదేహికి తీసుకొస్తారు. ఒకసారి వైదేహికి వచ్చింది అంటే అమ్మాయి బాధ్యత పూర్తిగా మనదే. అమ్మాయిని చదివిస్తాము, సంస్కారం ఇస్తాము, అమ్మాయి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీత నాట్యం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాము. చదువు విషయం వస్తే అమ్మాయి ఎంత చదువుకుంటే అంత ఆమె శక్తి మేరకు చదివిస్తాం.
1: అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారని పిల్లలు?
0: లేదు, శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్నది మాకు, శిశు మందిర్ స్కూల్లో చదివిస్తాం. ఇప్పటిదాకా వైదేహిలో దాదాపు ఒక 16 మంది ఇంజనీరింగ్ గర్ల్స్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్గా కూడా 5 అమ్మాయిలు ఇంజనీరింగ్లో ఉన్నారు, అలాగే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్లోనూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒకసారి వైదేహికి వచ్చినాక ఆ అమ్మాయి చదువు పూర్తయిందన్నాక, కొందరికి చదువులో అంత ఆసక్తి ఉండదు, వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ ఏదో ఒకటి నేర్పిస్తాం. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడగలదు అన్న ధైర్యం మాకు కలిగిన రోజు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాం. పెళ్లి చేసి పంపించినాక బాధ్యత పూర్తిగా వాళ్ళకి అత్తగారి వాళ్ళకి అప్పగిస్తాం. దాని తర్వాత మనకు పెద్దగా వ్యవస్థ లేదు కాబట్టి పెళ్లి చేసేటప్పుడే మేము చెప్తాం అమ్మాయి బాధ్యత మీద. అట్ ది సేమ్ టైం మేము విడిచిపెట్టాం, తర్వాత కూడా అమ్మాయి ఎలా ఉంది ఏముంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది, వైదేహి అనేది ఒక ఆశ్రమమో ఏదో కాదు, ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇందులో తాతయ్యలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్ని రకాల పిలుపులతోనే నడుస్తుంది. వాళ్ళ కష్టం ఉన్నా సుఖం ఉన్నా వాళ్ళకే చెప్పుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు ఆడపిల్లలు మొత్తం మీద. పెళ్ళి అయిన తర్వాత కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది పెళ్ళైన పిల్లలందరూ, వాళ్ళు కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి కలుస్తారు. ఈ లోపల కూడా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళలో వాళ్ళు సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు, అది కూడా చూశాను నేను. అట్లాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఒకటి జరుగుతుంది. యాన్యువల్ డే జరిగినప్పుడు సెలబ్రిటీస్ అంటే యూజువల్గా మేము జ్యుడిషియరీ నుంచి హైకోర్టు నుంచి ఒక జస్టిస్ని పిలిచే ప్రయత్నం చేస్తాం. ఒక జస్టిస్ వస్తారు, ఒక స్వామీజీ కానీ ఎవరైనా వస్తారు, ఒక మంచి వక్త అన్నమాట. తర్వాత

0: కొంతమంది దాతలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. పిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తారు, వాళ్ళ స్కిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరకాలని అలా చేస్తారన్నమాట. సమాజం నుంచి మాకు దొరికిన స్పందన ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా మాకు మంచి సపోర్ట్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, వైదేహిలో పిల్లలతో కలిసి భోంచేయాలి అని ఆ ఉద్దేశంతో వస్తారు. అదొక్కటే కాదు, మ్యారేజ్ డే కానివ్వండి, వైదేహాశ్రమానికి వచ్చి ఇక్కడ భోంచేస్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అలాగే పిల్లల్ని చదివించడంలో విషయంలో కానీ, బట్టలు ఇవ్వటంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, కేవలం సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించాం మేము. మొత్తం సమాజం నుంచి ప్రతి గివింగ్ బ్యాక్ అన్నారు. నేను సమాజం నుంచి నాకు దొరికింది, నేను ఇవ్వాలి అనే స్ఫూర్తితో వచ్చేవాళ్లే ఎక్కువ అనిపిస్తారు నాకు. పెళ్లి సంబంధాలు కూడా అలాగే వస్తాయి. ఒక అమ్మాయి పెళ్లి జరిగింది, ఆ అమ్మాయి పెళ్లిలో ఎలా జరిగింది, ఏం జరుగుతుంది అన్నది చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో సంబంధం వస్తుంది. అందరూ ఆన్ దేరం వస్తారు. ఇక్కడ ఉండేది ఏంటంటే, మాకు ఛాయిస్, అబ్బాయిని వెతుక్కునే ఛాయిస్ మాకే ఉంటుంది. ఎలిజిబుల్ గర్ల్స్ ఉంటారు పెళ్ళికి, ఒక అప్లికేషన్ వస్తుంది మ్యారేజ్కి, బయోడేటా పంపిస్తారు, ఫోటోలు పంపించినప్పుడు ఈ అమ్మాయికి అయితే బాగుంటుంది అని మనం అనుకున్నాక మిగతా ముందుకెళ్తాము. అబ్బాయి ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయికి వివరాలు చెప్తాము. కుల మత ప్రసక్తి ఉండదు ఇక్కడ. మన ఇంట్లో మన పిల్లలకు ఒకళ్ళిద్దరు వెళ్ళి ఎత్తుకుతారేమో, ఇక్కడైతే ఒక 10 మంది కమిటీ మెంబర్స్, మ్యారేజ్ కమిటీ ఉంటుంది, మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కన్విన్స్ అయితేనే ఆ సంబంధం చేయాలి అనుకుంటాం. అబ్బాయి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాం, అబ్బాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వెరిఫై చేస్తాము, తల్లిదండ్రులకి ఇష్టమా అని అడుగుతాము. అని అడిగినాక అప్పుడు మాత్రమే అమ్మాయిని చూపిస్తాం. ఒక్కసారి ఒక అమ్మాయిని చూపించాము అంటే పెళ్ళి అయిపోవాల్సింది, ఆ అమ్మాయి నచ్చలేదని ఇంకో అమ్మాయిని చూపించాం. అంత పూర్తి ఎంక్వైరీ అయినాక మాత్రమే అమ్మాయిని చూపించడం జరుగుతుంది.
1: పూర్తి బాధ్యత మీరు వహిస్తారు.
0: ఇంకొకటి ఏంటంటే, అన్నీ అనుకున్నాక అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేద్దాము అనుకున్నప్పుడు మేము వాళ్ళిద్దరిని మెడికల్ చెకప్కు పంపిస్తాం, అబ్బాయిని మా అమ్మాయిని కూడా పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చినాక మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్ ఉంటారు, వారికి చూపించి వారు కన్విన్స్ అయినాకనే మాత్రమే పెళ్లి జరుగుతుంది.
1: సొంత కుటుంబ సభ్యులు కూడా ఎంత కేర్ తీసుకుంటారు.
0: మనం మెడికల్ ఆస్పెక్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎందుకంటే ఒకసారి పెళ్లి చేశాక పిల్లకి రేపు ఇబ్బంది అయితే కష్టం ఏదైనా అని ఆ ఉద్దేశంతో అలా చేస్తాం అన్నమాట.
1: సీతాకుమారి గారు, మీరు ఈ వైదేహి ఆశ్రమంలో పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒక కొంత ప్రత్యేకంగా వ్యవహరిస్తారని తెలిసింది, ఆ విషయం ఏంటండి?
0: ప్రత్యేకంగా అంటే, ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు, దేశం మొత్తంలో ఎక్కడి నుంచైనా మేము ముందు వైదేహి ఆశ్రమాన్ని చూసుకునేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిజంగా నిరాశ్రితులు లేదు, కేవలం ఏదో ఇక్కడ బాగుంది కదా ఒక హాస్టల్ లాగా ఉంది అనుకుని రావటం కాకుండా ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తాము. కొన్ని కేసెస్లో మరీ ఆర్థిక స్థితి బాగాలేదన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచేసి చదువుకి కొంత సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీడ్ బేస్డ్ అన్నమాట ఇది, ఎవరికి ఏ ఆడపిల్లకి ఏ అవసరం అన్నది మనం కనుక్కోవాలి. తీసుకున్నామంటే ఒక్కసారి వైదేహి ఆశ్రమంలో ఒక అమ్మాయి అడుగు పెడితే, ఇక మా అమ్మాయి అమ్మాయి ముందు అమ్మాయి లోపలికి రాగానే మెడికల్ చెకప్ చేయిస్తాం. అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమీ లేవంటారు ఒక్కొక్కసారి, కానీ ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి అమ్మాయికి మెడికల్ చెకప్ చేయిస్తాము. చేయించినాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అట్లానే అమ్మాయిని వెనక్కి పంపము, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ట్రీట్మెంట్తో సహా మొదలెడతాం మేము. ఎక్కడి నుంచైనా తీసుకునేవాళ్ళం ముందు, కానీ ఇప్పుడు 2016 నుంచి గవర్నమెంట్ జేజే యాక్ట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మాదేమైంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నది కాబట్టి మేము పిల్లల్ని కేవలం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి అన్నది ఒకటి మ్యాండేటరీగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరిని ఇస్తే వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల మా రూల్స్లో కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది, బట్ స్టిల్ తప్పదు కదా, మన ప్రభుత్వంని ఆనర్ చేయాలి, చేస్తాము. వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతూనే 18 ఏళ్ళు నిండేదాకా వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తాం. 18 నుంచి 21 వరకు ఆఫ్టర్ కేర్ అన్నట్టు వాళ్ళని కూడా మా దగ్గరే ఉంచుకుంటాం. 21 వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పటిదాకా లోపల పెరిగింది ఆశ్రమ వాతావరణంలో, బయట ప్రపంచం తెలియదు అమ్మాయికి, రేపు బయట అడాప్ట్ అవ్వటం కష్టం అన్నట్టు ఒక 1 ఏడాది ఉద్యోగం చేయించే ప్రయత్నం చేస్తాము. నువ్వు అమ్మాయిని ఉద్యోగంలో చేర్చున్నప్పుడే మేము పెళ్లి ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. ఈ 1 ఏడాది ఉద్యోగంలో ఉన్నప్పుడు నెమ్మదిగా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేసినా కూడా ఆఫ్టర్ కేర్ మేము చూసుకుంటాం, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకుంటాం.
1: సీతాకుమారి గారు, ఇప్పుడు కుటుంబంలో చూసుకున్నట్లయితే

0: మన కుటుంబంలోనే డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న వ్యక్తులను చూస్తాం. మరి మీరు ఇంతమంది పిల్లల్ని డిఫరెంట్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, మరి అలాంటప్పుడు వాళ్ళలోని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు?
1: మంచి ప్రశ్న అడిగారు. ఇది ఏ ఇద్దరు పిల్లలు ఒకలాగా ఉండరు, వచ్చిన కొత్తల్లో కొన్ని జరుగుతాయి. గ్రాడ్యువల్గా మిగతా పిల్లల్ని చూసి చాలా వరకు పరివర్తన వస్తుంది. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులు అలా ఎలా చూసుకుంటారో. ఇక్కడ కమిటీ సభ్యులు కానీ అక్కడ ఉండే మాతాజీలు కానీ, మాతాజీలు అంటాం అక్కలు అంటాం, వాళ్ళని చూసి కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల్ని చెక్ చేయవలసి వస్తే మాతాజీలు నచ్చ చెప్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చూస్తారు. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల దాకా భజన ఉంటుంది. భజన ఉన్నప్పుడు 1/2 గంట వాళ్ళు భజన చేసేటప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్తారు. అల్టిమేట్గా మనం కోరుకునేది ఒక్కటే, ఈ పిల్లలు రేపు ఉద్యోగాలు చేస్తారా, గృహిణీలు అవుతారా, ఏమన్నా కానివ్వండి, వీళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. రేపు ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి, అసాంఘిక శక్తుల్లోకి వెళ్ళకూడదు పిల్లలు అన్న ఉద్దేశంతోనే చెప్తుంటాం, మంచి విషయాలు చెప్తుంటారు. ఇవన్నీ స్కూల్ లెవెల్ వరకు చక్కగా ఉంటారు పిల్లలు. ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఒక్కసారి కాలేజీకి వెళ్ళటం మొదలెట్టే వరకు వాళ్ళకి రెక్కలు వచ్చేసినట్టు ఫీల్ అవుతారు, కొంచెం మార్పు దొరుకుతుంది. మేము చేర్చే కాలేజెస్లో మేనేజ్మెంట్కి కూడా మేము థ్యాంక్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పిల్లలు ఎలా ఉంటున్నారో, వస్తున్నారా రావటం లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అన్నది మానిటరింగ్ వాళ్ళ దగ్గర. ఇక్కడ 24-hour సర్వేలెన్స్ సీసీ కెమెరాలు పరిగిలో ఉంటారు. అట్లాగా కాలేజీలో కూడా ఇవాళ మీ అమ్మాయి రాలేదు అని వెంటనే ఫోన్ వచ్చేస్తుంది 10:00 లేదా ఇవాళ జ్వరం వచ్చిందా ఇంకోటో ఏదోమైనా చెప్పేస్తాం ప్లీజ్. అలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మన పిల్లల విషయంలో కొంత బాధ్యత తీసుకుంటుంది.
0: సీతాకుమారి గారు, ఎంతో తక్కువ స్థాయి నుంచి, ఎంతో కష్టపడి, చదువు లేని అటువంటి పరిస్థితుల నుంచి మీరు ఎంతో కష్టపడి చదువుకుని వచ్చారు. మీకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడింది, ఫైనాన్షియల్గా మీరు కూడా కొంచెం బలపడ్డారు. అయితే మీకు ఆ లైఫ్ ఎలా అనిపించింది? ఎప్పుడైతే ఈ వైదేహి స్థాపించినప్పుడు మీరు తీసుకోవడంలో ఉన్న ఆనందం కంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు?
1: కరెక్ట్గా నేను మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడ్డాను, పైకి వచ్చాము. ఉద్యోగం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 1993 వైదేహి ఆశ్రమం ప్రారంభించడం జరిగింది. నేను వచ్చిన రోజు నాకు పెద్దగా ఏం తెలియదు, సేవా ఇవి అని ఏం తెలియదు మనకి, ఏదో ఆడపిల్లల సంస్థ ఇది, ఇందులో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్నప్పుడు వెళ్ళటం మొదలెట్టాక గ్రాడ్యువల్గా ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నేను ఏమి కోల్పోయాను, నేను ఎన్ని ఇబ్బందులు పడి చదువుకున్నాను, ఆ పిల్లలకి ఆ ఇబ్బందులు రాకూడదు అన్నది నాకు బ్యాకప్ ద మైండ్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అవసరాలు చూసుకుంటూ నాలాంటి కమిటీ మెంబర్ నేను ఒక్కదాన్ని అని చెప్పాను, నన్ను మించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ, నేను కేవలం ఒక సంవిధానం మాత్రమే, అసలు వాళ్ళు వాళ్ళే అని చెప్తాను. నేను వైదేహి స్టార్ట్ అయింది 2-3 ఏళ్ళు అయినాక నేను ఆలోచించాను, మా వారన్నారు నీకు ఇష్టం లేకపోతే జాబ్ వదిలేసే, వదిలినాక ఏం చేయాలి అన్నది ఉంటుంది కదా యూజువల్గా అన్నప్పుడు నేను అన్నాను నేను వైదేహి బాధ్యత తీసుకోవచ్చు, అది ఉన్నది కాబట్టి నేను కొంత కాలక్షేపం, నేను కాలక్షేపం అనే అంటున్నాను సేవ అంటే నాకు కొంత కాలక్షేపంగా ఉంటుంది కాబట్టి నేను జాబ్ వదిలేస్తా అన్నప్పుడు వదిలేసాను. వదిలేసినాక నేను ఎప్పుడు అయ్యో జాబ్ వదిలేసానే అని చెప్పి నేను అనుకోలేదు, అంతగా ఇన్వాల్వ్ అయ్యాను వైదేహిలో. చాలా సంతోషం అనిపించింది వైదేహి ఆశ్రమంలో పనిచేస్తున్నా, మీరు వైదేహిలో చేస్తున్నారా అన్న మాట ఎవరన్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించా, నేను చాలా మంచి పని చేశాను జాబ్ చేశాను. నా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేశారు. మొదట్లో వైదేహికి అంత కొంత ధన సహాయం అవసరమైతే మా దగ్గర నుంచి కూడా జరిగేది, ఈనాడు వైదేహికి అవసరం లేదు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తున్నాను వైదేహి.
0: వెరీ గుడ్.
1: పిల్లలు వెళ్ళకపోతే అమ్మ రాలేదేంటి అని అడిగిన రోజు చాలా సంతోషం అనిపి.
0: 1993 స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 2026 వరకు మీ ప్రయాణంలో మీకు ఎలా అనిపిస్తుందండి?
1: చెప్తున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదైనా కొత్తది ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను, లేదంటే చెప్పేస్తాను, లేదంటే ఏదైనా చూసినప్పుడు ఇది మన పిల్లలకు ఉంటే బాగుంటుంది, ఈ కోర్సు మన పిల్లలు చదివితే బాగుంటుంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మేము. ఆలోచించినప్పుడు కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
0: ఈ ఆశ్రమంలో చదువుకుని ఇప్పుడు పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ అమ్మాయిలు

0: నుంచి వచ్చిన మీకు మంచి టెస్టిమోనీ ఏముందండి?
1: మంచి టెస్టిమోనీ అంటే ఒక అమ్మాయి ఒకరోజు వచ్చి నాతో అన్నదే, అమ్మా మీరు మమ్మల్ని పెంచినట్టు నేను మా పిల్లల్ని పెంచలేకపోతున్నానేమో అని. అది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా కొందరు ఉన్నారు, మొట్టమొదటి పెళ్లి జరిగినవి, ఆ పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళు పర్వాలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది పూణేలో. వాళ్ళు యాక్చువల్గా జపాన్లో ఉండేవాడు అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళికి వచ్చినప్పుడు మేము యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర పిల్ల, తెలుగు తప్పితే భాష రాని పిల్ల జపనీస్ కంట్రీలో ఎట్లా సర్వైవ్ అవుతుందో వద్దని ఊరుకున్నాం. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అదే మ్యాచ్ ఇచ్చినప్పుడు పర్వాలేదు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఎక్కడే పోతారు అని అనుకున్నాక సరే ముందుకెళ్ళాము పెళ్లి చేయడానికి. ప్రయత్నించినప్పుడు రామకృష్ణ మఠంలో అమ్మాయికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి ముందు పర్వాలేదు, అమ్మాయి కనీసం ఒక కష్టమో ఏడుపు అన్నా చెప్పుకోగలుగుతుంది అన్న ధైర్యం వచ్చినాక పెళ్లి చేసి పంపించాము. ఆ అమ్మాయి మామూలుగా బిఏ చదివిన వైదేహాశ్రమం పిల్ల, ఈరోజు ఈవెంట్ డిజైనర్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ అమ్మాయి రావటమే కాదు, తన తోటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ తను
0: నిలబడదు.
1: అమ్మ చెల్లెలు వీళ్ళు చెప్పుకుంటారు, అక్క అక్కగానే చూస్తారు. అలా చూసినప్పుడు చాలా సంతోషం. ఇలాంటివి ఉన్నాయి ఇంకా పిల్లలు, పెళ్ళైన పిల్లలు వస్తుంటారు, ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు ముందు వస్తారు, కొంచెం హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకో పెళ్ళిళ్ళు ఉన్నాయన్నప్పుడు ఈ సంబంధం ఇది బాగుంటుంది అని చెప్పి చెప్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మనం పిల్లల్ని సక్రమ మార్గంలోనే పెంచాము. తర్వాత మొన్న ఒకరు ఊరికి వెళ్ళాను నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆవిడ అదే అన్నారు, అమ్మ ఈ సంబంధం చూసి ఇంకా ముగ్గురు వచ్చారు, మీ పిల్లతో మాకేమీ ఇబ్బంది లేదు, చక్కగా విడిపోయింది మా ఇంట్లో. ఆ మాట అన్నప్పుడు చాలా సంతోషం.
0: మన పెంపకం మీద మన గర్వం,
1: మన పెంపకం మీద. కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి, మార్పులకు అనుగుణంగా కూడా కొన్ని వ్యవస్థలోనూ ఉన్నాయి, పిల్లల్లోనూ మార్పులు వస్తాయి. అయినా కానీ మేము కూడా కాలానుగుణంగా మారే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం.
0: అలా సీతకుమారి గారు, మరి ఇలాగే చాలామంది ఇలా మన సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలి, మనం చాలా పొందుకున్నాం సొసైటీ నుంచి అని అనుకునే వాళ్ళకి మిమ్మల్ని చేరుకునే మార్గం ఏంటంటారు? వైదేహిలో మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం,
1: మనది వైదేహిది ఒక వెబ్సైట్ ఉన్నదండి, వైదేహి సేవా సమితి .in. అలాగే వైదేహి ఫోన్ నంబర్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. దేని మీరు వెబ్సైట్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వైదేహి ఆశ్రమం అని కొట్టినా సేవా సమితి అని కొట్టినా మా అడ్రస్ వస్తుంది. మా అడ్రస్ సైదాబాద్లో ఉంటుంది అడ్రస్. ఎనీ టైం రావచ్చు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా రావచ్చు.
0: అంటే లైక్
1: సేవ చేయాలన్నా రావచ్చు, పిల్లల్ని చూసి ఆనందపడాలన్నా రావచ్చు,
0: డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ విని అక్కడ వర్క్షాప్స్ కండక్ట్
1: చేయాలన్నా రావచ్చు, వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేర్పిస్తాము, డాన్స్ నేర్పిస్తాము, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది లేకపోతే పెయింటింగ్ నేర్చుకుంటారు.
0: మరి ఎవరైతే ఆడపిల్లలు మనకి భారం అని అనుకునే తల్లిదండ్రులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి?
1: అమ్మా చేత కాకపోతే ఆడపిల్లల్ని అప్పగించట కానీ చంపేది. రీసెంట్గా కొన్ని సంఘటనలు చాలా బాధ అనిపిస్తున్నాయి, చంపేస్తున్నామంటున్నాను. చంపద్దమ్మా, వైదేహి ఉంది మీకు, రండి, ఎక్కడ అకామిడేట్ చేయగలిగితే అక్కడ చేస్తాం మేము. అందులో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా చాలా చోట ప్రతి డిస్ట్రిక్ట్లోనూ హోమ్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి. ఆ కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక హోమ్లో అకామిడేట్ చేస్తారు. ఏ వయసు పిల్లలకు తగ్గట్టు ఆ వయసు వ్యవస్థలు ఉంటాయి.
0: చాలా చక్కని బాటని మీరు మార్గాన్ని ఎంచుకున్నారమ్మా. మీరు సమాజ సేవ చేస్తూ అలాగే ఒక వ్యవస్థను స్థాపించి ఇలా సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీస్ ఇస్తూ 76 వయసులో ఎంత యాక్టివ్గా, ఎంత చక్కగా, ఎంత హార్ట్ఫుల్గా సమాజానికి మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీరు చాలామందికి ఇన్స్పిరేషను. చివరిగా మీరు శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: ఒకటే, ఎన్నిసార్లు చెప్పినా మనం ఒకటే చెప్తాము, సమాజంలో మనం రూపాయి తీసుకున్నామంటే మనం 2 రూపాయలు అవతల వ్యక్తికి ఇవ్వటానికి ప్రయత్నించిన రోజు ఈ అసమానతలు అనేవి ఉండవు. మన పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుకుందాము, అసాంఘిక శక్తుల నుంచి దూరంగా ఉంచుకుందాం పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని. మగపిల్లలకు కూడా థ్రెట్ ఉందండి వాళ్ళ రేపు. తర్వాత పూర్వకాలం పిల్లల్ని పెంచినట్టు కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చినాక ఆడపిల్లలకి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇవన్నిటి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోండి అని మాత్రమే నేను తల్లిదండ్రులకు చెప్తాను. మన వల్ల కాకపోతే ఎవరికైనా అప్పగించండి, అదొక్కటే మాట నేను చెప్పదలుచుకున్నాను. మన సంస్థలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడ

0: మిమ్మల్ని హెల్ప్ చేయగలిగితే అక్కడ చేస్తుంది. వైదేహి సేవా సమితి అన్నది ఆడపిల్లలు మహిళల కోసమనే ఉంది. అదొక్కటి గుర్తుపెట్టుకుని ఒక్క నంబర్, మా నంబర్ కోసం గూగుల్లో వెతికినా మీకు దొరుకుతుంది, మా వెబ్సైట్ ఉంది, రండి. ఏ రకమైన సహాయం కావాలన్నా చేయగలిగితే చేద్దాము, మనందరం కలిసి చేద్దాం. ఇది సమాజ కార్యక్రమం, ఇది ఇది ఏ ఒక్కరో చేసేది కాదు, సీతాకుమారి చేసేది కాదు, సమాజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయగలగాలి, చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. అలాగే ఒక మెరుగైన పౌరులను, ఒక మెరుగైన సమాజం కోసం మీరు తీర్చిదిద్దుతున్న తీరు అభినందనీయం. మా స్టూడియోస్కి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు.

0: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం 1:50 కాస్తుంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఉర్దూలోను, ఆ తర్వాత ఆంగ్లంలోను, ఆపై హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
6: آداب, یہ آکاشوانی ہے. خبروں کے ساتھ میں کلیم احمد. نائب صدر جمہوریہ سی پی رادھا کرشنن نے کہا ہے کہ ملک کے اداروں, ایم ایس ایم ایز اور اسٹارٹ اپس کی قوت پر وکست بھارت کا سفر آگے بڑھے گا. مغربی بنگال میں نندی گرام اور ریجی نگر اسمبلی حلقوں کے ضمنی چناؤ کی انتخابی مہم آج شام ختم ہو رہی ہے. صنعتی تربیتی اداروں کی کایا پلٹ کے لیے شروع کی گئی پی ایم سیتو اسکیم کو ایک سال مکمل ہو گیا ہے. بھارتی موسمیات محکمے نے کیرالا

కరీంనగర్ పారామీత పాఠశాల నుంచి మేమంతా వచ్చాం. ఇప్పుడు కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తాం. ఇప్పుడు వర్ష, ప్రహర్ష, భవ్య, శ్రావ్య, అనిలాష, రష్మి, సాత్విక ఒక శ్లోకాన్ని పాడి మీకు వినిపిస్తారు.

0: చంద్రవర్మ, అనుదీప్, ఆశ్రిత్, లక్షిత, మొహమ్మద్ది, పల్లవి, సమీక్ష, శ్రీరేణు కలిసుంటే కలదు సుఖం నాటికను వినిపిస్తారు.
1: ఏమే లక్ష్మి, నేను పొలానికి వెళ్ళాలి, సర్ది కట్టావా?
2: ఎప్పుడో సర్ది పెట్టాను, ఇదిగో తీసుకోండి.
1: అలాగే వస్తున్నాను, రేడియోలో పొలం పనులు వింటున్నాను, అవి అవగానే వస్తాను. ఏ రషీద్, ఎప్పుడొచ్చావు? ఈ మధ్య ఎక్కడా కనబట్టలేదే.
3: అవును సుబ్బారావు, ఈ మధ్య ఊరికి వెళ్లి అక్కడ పండ్లు అవి చూసుకుని వచ్చేసరికి ఇదిగో ఇన్నాళ్ళు అయింది.
1: నువ్వు లేక ఊరు చాలా బోసిపోయింది అనుకో.
3: ఏదో నీ అభిమానం లేరా.
1: రే రే చూడు, పొలానికి నీ భార్య వస్తున్నట్టుంది.
3: అవునరా, పొద్దున పొలానికి వచ్చేటప్పుడు నేను తిని రాలేదు, అందుకనే నా కోసం సర్ది కట్టి తీసుకొస్తోందేమో.
2: ఇదిగోనయ్యా సర్ది, ఎండన పడి వచ్చావు, ఏం తిన్నావో ఏమో, కొంత ఎంగిలి పడు.
3: అలాగేనే, అక్కడ పెట్టు, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. అలాగే మన సుబ్బారావు కూడా వడ్డించు, ఇద్దరం కలిసి చాలా రోజులు తిని.
2: అలాగేనండి.
1: ఆ నెల్లిటి వరా, ఆహా, ఏ ముందురా భోజనం, మా చెల్లెలి వంట అమోఘం అనుకో.
3: ఏమిటి, ఎప్పుడు లేంది, ఈరోజు డేవిడ్ వస్తున్నాడు.
1: అవునరా వస్తున్నాడు. అవునవును, ఆ వెనకాలే సర్పంచ్ గారు కూడా వస్తున్నారే.
2: ఏంటయ్యా సుబ్బారావు, రషీద్ ఎంతవరకు వచ్చాం ఈ పొలం పనులు? అదిగో డేవిడ్ కూడా వస్తున్నాడు కదా, ఏదైనా సహాయం కావాలంటే డేవిడ్ ని అడగండి, లేకపోతే నన్నైనా అడగచ్చు.
4: చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మన కలయిక. ఏం సుబ్బారావు, ఏం రషీద్, పొలం పనులో ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, ఏమీ మొహమాన పడకూడదు. ఏంటి

0: ఉన్నది.
1: అవునే లచ్చమ్మ, ఏమిటే మీ ఆయన ఆ డేవిడ్ తోటి ఆ రషీద్ తోటి ఏమిటే ముచ్చట్లు? ఏమోనే నీ ఇష్టం, నీ మొగుడు కాపాడుకుంటావో సంసారాన్ని ముంచుకుంటావు, ఆయన నాకెందుకులే అమ్మా.
2: ఏమోనమ్మా, నువ్వు చెప్తుంటే అలాగే అనిపిస్తుంది సుమి. సరేలే.
1: ఓ బేగం ఇటు రా ఒకసారి. ఏమిటోనే లక్ష్మి ప్రవర్తన, నాకేమీ అర్థం కావట్లేదు. అది అన్ని సంసారాన్ని కూల్చేస్తుందట, తెలుసా నీకు?
2: ఏమోనే రంగమ్మ, నేను కూడా విన్నాను సుమి. అయినా కూడా మనం మన జాగ్రత్తలో ఉండాలి.
3: ఎంతో కలిసికట్టుగా ఉన్న ఈ గ్రామంలో ఎందుకు ఈ విధంగా అపోహలు, ఈ గొడవలు? అంతా అర్థం కాకుండా ఉంది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలపడానికి ప్రయత్నిస్తాను. ఆగండి ఆగండి, ఎందుకు గొడవ పడుతున్నారు? అందరూ కలిసిమెలిసి ఉండాలి కదా. ఏమిటి, నా మాట కూడా వినటం లేదు? వీళ్ళ గొడవ పడితే ఎలా? దానికి ఏదో మార్గం చూడాలి. నా చిన్ననాటి స్నేహితురాలు సింధు చాలా బాగా చదువుతుందని విన్నాను. ఒకసారి తనని పిలిపించి వీళ్ళకు బుద్ధి చెప్పించాలి.
4: సుబ్బారావు గారు, డేవిడ్ గారు, రషీద్ గారు, అమ్మా మీరు కూడా ఒకసారి ఇట్లా రండమ్మా. అదేనమ్మా, ఈ ఒక్కొక్క కర్రపుల తీసుకోండి, దాన్ని మీరు విరవగలరా?
0: ఇదిగో విని చేశాం.
4: గుడ్, మీరు విరవగలరని నాకు తెలుసు. పోని ఈ కట్టెల మోపుని విరవగలరేమో చూడండి.
5: అబ్బా నా వల్ల కావట్లేదు. అరే రషీద్ నువ్వు ప్రయత్నించు.
6: నా వల్ల కూడా కావట్లేదు. అరే డేవిడ్ నువ్వు ప్రయత్నించు.
7: అబ్బే నా వల్ల అయితే అస్సలే కావట్లేదు.
5: నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయి. ఒకరికొకరం కలిహించుకున్నాం, కలిసి ఉంటాం, చేయి చేయి కలుపుతాం, తగతి పదాన నడుస్తాం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం.

నా పేరు వర్ష, నేను వ్యాసం చెప్తాను. పచ్చదనం పరిశుభ్రత. ఊరు పచ్చగా ఉంటే మన బ్రతుకంతా బంగారు బాటి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటితే మన ఇల్లు, మన వీధి, మన ఊరు పచ్చగా ఉంటుంది. ప్రతి ఊరు పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడే సకాలంలో వానలు కురిసి దేశం సిరి సంపదలతో విలసిల్లుతుంది. మనం గమనించినట్లయితే మన పాతకాలంలో గ్రామాలు, పల్లెటూర్లు ఎటూ చూసినా పచ్చదనంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ అలరారుతూ ఉండేది. అందుకే అప్పటి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఆరోగ్యవంతులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు కాంక్రీటు మయమై బహుళ అంతస్తులు కట్టి ఆ పచ్చదనాన్ని దూరం చేసుకుంటున్నాం. అందుకే ఈ నవనాగరిక ప్రపంచంలో యువత మేల్కొని నడుంకట్టి ప్రగతి బాటలో పచ్చదనంకై ఉరకలు వేస్తే లోకమంతా పచ్చని కాంతులతో విరాసిల్లుతుంది. అలాగే పరిశుభ్రత. నిన్ను నీవు శుభ్రంగా ఉంచుకుని ఇంటిని అపరిశుభ్రం చేస్తే ఇల్లు రోగాలకి నిలయం అవుతుంది. ఇంటిలో, వీధిలో, మన పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఆలవాలం కాబట్టి అందరూ బాధ్యతగా తడి పొడి చెత్తను వేరుపరిచి మన ఇంటికి వచ్చే పారిశుద్ధ కార్మికులకు ఇచ్చి వారికి సహకరించాలి. అలాగే మనమందరం ఆరోగ్యవంతులం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. పరిశుభ్రతతో రోగరహితం కావాలి. దేశం మున్ముందుకు సాగాలి. ఇప్పుడు 8, 9 తరగతి విద్యార్థులు ఒక పాట పాడతారంట, విందామా?

0: ఇప్పుడు ప్రహర్ష ఒక కథ చెప్తుందట, విందామా మరి?
1: ప్రతి విజయం వెనక ఓటమి సహజం. గెలుపుకు వెనకాల నిలబడేది ఓటమి మాత్రమే. ఓటమి వచ్చిందని జీవితాన్ని వృధా అనుకోకూడదు. ఇప్పుడు నేను గెలుపు ఓటముల గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను చెప్పబోయే కథ ఓటమి నుంచి వచ్చిన గెలుపుది. కొనసుకే మత్సుసిత అనే వ్యక్తి ఒక పెద్ద దేశంలో మారుమూల గ్రామానికి చెందినవాడు. మారుమూల గ్రామం అనగానే అర్థం చేసుకోవచ్చు అతను పేదవాడని. ఈయన 9 సంవత్సరాలు మాత్రమే, కాని ఇతని తెలివితేటలు 19 సంవత్సరాల వ్యక్తిగా కనబడేవి. కొనసుకే పాఠశాలకి వెళ్లేవాడు కాదు, వెళ్లకుండా తన కుటుంబం కోసం చిన్న కిరాణం కొట్టులో పనిచేసేవాడు. ఇతను ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేసేవాడు. పని అంటే అలాంటి ఇలాంటి పని కాదు, తన నెత్తూరిని చెమటగా మార్చి తన కుటుంబం కోసం పనిచేసేవాడు. ఇలా పని చేస్తూ చేస్తూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలే గడిచాయి. అప్పుడు దేవుడు అతనికి ఒక మార్గం చూపించాడు. ఇతనికి ఒక పెద్ద కొట్టులో చిన్న ఉద్యోగం వచ్చింది. అక్కడికి వచ్చిన వినియోగదారులని చూసి ఇతనికి ఒక ఆలోచన వచ్చేది. అదేమిటంటే, నేను కూడా ఇలా ఎందుకు గొప్పగా యంత్రాలను తయారు చేయడానికి ప్రయత్నించకూడదు అని. ప్రతిరోజు ఆలోచిస్తూ ఆలోచిస్తూ కొద్ది రోజుల్లో ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. దీనిని అతని యజమానికి చూపించాడు. అప్పుడు యజమాని అతనితో ఇలా అన్నారు, ఇలాంటి యంత్రాలు చూడడానికే కాని పనిచేయవు, నీ సమయాన్ని దీనికోసం వృధా చేసుకోకు అని. యజమాని ఎంత నిరుత్సాహపరిచినా తన పట్టుదలను వదులుకోలేదు. ఏదో సాధించాలని తపన అతన్ని ముందుకు నడిపించింది. అతని వయసు 22 సంవత్సరాలప్పుడు అతను

0: అతని భార్య ఒక కొత్త పరిశ్రమను ప్రారంభించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అతను తయారు చేసిన వస్తువుపై ఎవ్వరికీ నమ్మకం లేదు, వాటిని కొనలేరు. ఒకరోజు అనుకోకుండా 1000 వస్తువులకు ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఆయన మొదలు పెట్టిన పరిశ్రమ కొద్ది సంవత్సరంలో 65 బిలియన్లు దాటాయి. ఇప్పుడు అతను తయారు చేసిన వస్తువులను ప్రపంచం మొత్తం వాడుతున్నారు. విజయం మన చదువు పైన కానీ ఆస్తి పైన కానీ ఆధారపడదు. మనపై మనకి నమ్మకం ఉంటేనే విజయం మన సొంతం అవుతుంది. మీరెప్పుడైతే విజయానికి ఒక అడుగు వెనుకున్నారో అప్పుడు మీపై మీకు నమ్మకం కలగాలి. అప్పుడే మీకు మీ విజయం దక్కుతుంది.
1: రేడియో, టెలివిజన్ మరియు సెల్ ఫోన్ల గురించి సంభాషణ విందాం. సంభాషణలో పాల్గొనేవారు శ్రావ్య, అనిలాష మరియు రష్మి.
2: ఏంటి సెల్ ఫోన్, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు?
3: నా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలా ఆనందంగా ఉన్నాను. కాబట్టి నేనే గొప్ప కదా, నా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా. నాలో గూగుల్ అనే యాప్ ద్వారా ఏది కావాలంటే అది తెలుసుకోవచ్చు. ప్రజలు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. నన్ను ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ళవచ్చు. నా మూలాన ప్రజలు తమ తమ సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు.
1: నీలోనే కాదు, మాలో కూడా ఎన్నో ప్రత్యేక లక్షణాలున్నాయి. అవేంటంటే, నా ద్వారా ప్రజలకు ఎక్కడ ఏం జరుగుతుందో అనే వార్తలు తెలుస్తాయి. నాలో అందరూ రకరకాల కార్యక్రమాలు చూడవచ్చు. నాలో వచ్చే హాస్య కార్యక్రమాల వలన ప్రజలకు ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. ఇలా నా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
3: మన వల్ల అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి రేడియో, నీలో ఏమి గొప్పతనం ఉంది?
2: మీలోనే కాదు, నాలో కూడా ఎన్నో లక్షణాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే వినండి. నా ద్వారా పిల్లలకు వినికిడి నైపుణ్యత పెరుగుతుంది. సెల్ ఫోన్ను అలాగే టీవీని కొనడానికి చాలా డబ్బులు అవసరం, కానీ నన్ను చాలా తక్కువ డబ్బులతో కొనవచ్చు. రైతులు పనిచేస్తున్నప్పుడు వారి శ్రమను తగ్గించడానికి నా ద్వారా పాటలు వింటారు. నా ద్వారా ప్రతి దాని గురించి పూర్తిగా వివరిస్తారు.
1: అయితే మనందరి వల్ల సమానమైన ప్రయోజనాలే ఉన్నాయా?
3: టీవీ మనందరి ప్రత్యేకతలు పక్కన పెడితే నీ వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసా? నీవు ఎందరో మంది చిన్నపిల్లలను కళ్ళు పాడయ్యేలా చూస్తున్నావు. నీ వల్ల ధ్వని కాలుష్యం జరుగుతుంది. నువ్వు ఈ లోకాన్ని బద్ధకంగా అయ్యేలా చూస్తున్నావు.
1: నా నష్టాలను పక్కన పెడితే నీ వల్ల ఎన్ని నష్టాలున్నాయో తెలుసా? నువ్వు కూడా ఎంతో మంది కళ్ళు పాడు చేస్తున్నావు. నీకు అలవాటు పడడం వల్ల చిన్నపిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు. నిన్ను చూడడం వల్ల అందరికీ కళ్ళ సమస్యలు, చర్మ సమస్యలు వస్తున్నాయి.
3: మనందరికీ ఏమేమి నష్టాలున్నాయో తెలుసుకున్నాం, కానీ రేడియోకి ఏమి నష్టాలున్నాయో ఆలోచించు.
1: రేడియో వల్ల అసలు ఎలాంటి నష్టాలు లేవా?
3: రేడియో వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు, అందుకని రేడియోనే గొప్ప.
1: అంటే ప్రజలందరికీ రేడియో ఎంతో మేలు చేస్తుందని అర్థం.
2: ఉదయం సుప్రభాతాలతో మొదలవి రాత్రి జోలపాటలతో ముగుస్తుంది. మధ్యలో ఎన్నో భక్తి గీతాలు, సూక్తులు అలాగే వార్తలు తెలియజేస్తారు. చిన్నపిల్లల కార్యక్రమాలు కూడా జరిపిస్తారు, కచేరీలు కూడా వినిపిస్తారు. అందుకని రేడియో చాలా గొప్పనైనది.
1: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్

0: 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పోలీస్.
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: RBI అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమం వినవచ్చు.

6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ఎరువుల వినియోగం, సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు.

ఆకాశవాణి సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి నాటకం.

0: ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబిల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ, బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా. జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరించి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే, పిసినారతనం అంటున్నాను.

0: లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు. కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు.
1: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
0: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
1: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఎంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
0: నాకేం వద్దులే కాని, ఇది విన్నావా?
1: ఏది నువ్వు చెప్పందే?
0: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
1: ఎవరు?
0: అదేనయ్యా, నామాల పంతులు.
1: చెప్పు చెప్పు.
0: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
1: ఎవరు? రామలక్ష్మియా?
0: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
1: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్లాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
0: అబ్బో గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
1: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
1: అబ్బో శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
0: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగాన్లేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా ఇదిగో డబ్బు తెచ్చాను.
1: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తయారమ్మా?
0: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
1: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
1: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా పెళ్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
1: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
0: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
1: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
0: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్లో పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్నమాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
1: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బిలతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
1: సరిగానే ఉన్నాయి. శశక్క మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
0: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ నాకేం భయం లేదులే అక్క.
1: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
0: అలాగే, కాని ఒక్క విషయం.
1: ఏమిటో చెప్పు.
0: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
1: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి, కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
1: సరే సరే, అట్లాగే, ఏం మర్చిపోను గాని, ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
0: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగం.

0: భారతి,
1: వస్తున్నానండి.
0: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందువు గాని రా త్వరగా.
1: వచ్చాను.
0: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
1: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
0: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
1: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
0: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
1: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటూ వెళ్ళకండి.
0: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
1: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
0: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
1: అమ్మో, ఎలాగండి? ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
0: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటూ ఇటూ ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది, ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
1: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
0: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
1: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
0: నిజమే,
1: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
0: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ ఖర్చు బాగానే ఉంటుంది, అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
1: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
0: ఊరికే భయపడకు పిచ్చిదాన, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
1: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
0: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యుని చేయరాదా?
1: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.

0: వెళుదువుగానిలే, ఇంటికేగా. ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా? నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగు పెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం

0: సుందరి రా రా.
1: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు. దయచేసి నన్ను పోనివ్వు.
0: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా, నా మందిరానికి రా. నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు. నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు. జాగ్రత్త.
0: అయితే గాలమేం కర్మ? ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దుగాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు. నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
0: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు. ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహాతిప్పులాడి కదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా. అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందో చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరూ లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్యలేడు. ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
2: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను. నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
3: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీద ఎగురుతావేం త్యాగమ్మా.
2: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమన్నడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
2: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాను రావే.
3: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
1: మాయదారి పీడ.
4: గురుదేవా, ఆచార్యదేవా.
5: ఏమైనా?
4: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
5: అలాగే కాని దాశరథి, అష్టసహస్రగ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
4: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
5: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
4: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
5: ఏం భయం లేదు నాయన, శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
4: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం,
5: కానీ చెప్పు.
4: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురు.

0: గారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో? ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
1: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
0: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు, అమృత తుల్యములు. ఆ గురువర్య,
1: దాశరథి,
0: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి?
1: సోదరులారా,
0: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు గదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ 2 కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.

0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
1: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా.
0: ఉన్నమాట అంటే కోపం ఎందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
1: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
1: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు, పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవి లేవు.
1: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
1: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
1: అంటే ఏం లేదు, ఆడవాళ్లంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
1: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
1: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు, గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేయించేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్లేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్ములను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయాంబరం, దీన్ని ధరించి రండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ భేదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
2: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెని సిద్ధంగా

0: అంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి, నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
1: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
0: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి, రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
1: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
0: ఇప్పుడే వస్తాను స్వామి.
1: అలాగే తల్లి.
0: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మనమీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కాని ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవతర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది, దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? సుందరి, నా కలరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి, రా. ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈ రోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేష, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులిప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నాకు

0: అంటే
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేష. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి. అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేష, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెళదాం.
0: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు. స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీ దొట్టు. సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేష, ధన్యవాదాలు. వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి
0: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
0: ధన్యురాలిని స్వామి.
2: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు మరి.
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్లీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
2: ప్రాణేశుడి కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
0: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
3: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
0: అలాగే స్వామి. దాసోహం.
3: సుఖీ భవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
3: పదండి.
2: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.

హీ జై శ్రీమన్నారా.

0: త్యాగు, త్యాగు, నిన్నేనే.
1: ఎవరు?
0: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
1: ఏమండి?
0: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
1: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
0: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర, ఏం జరిగింది?
1: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
0: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
1: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురుచూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
0: అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
1: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
0: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
1: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుటి నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
0: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
1: సరేనండి.
0: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
1: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
0: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
1: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
0: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
1: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
0: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
1: చాలేదురు, మీరు మీ చమత్కారం.
0: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు, నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు, వారి కాలమీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాలమీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా, దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా?
1: హా,
0: వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటినుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట, మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే? అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది.

0: నిన్నబ్బా, ఈ విరహవాదను ఎలా తట్టుకునేది? బయట పున్నమచంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా.
1: గొంపతీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది.
0: చచ్చచ్చ, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది,
1: వచ్చి తీరుతుంది.
0: అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే.
1: అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం. నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి. ఈనాడు స్వర్గసుఖం అందుకో.
0: అదేమిటి, వెంటకి ఎవరు వస్తున్నట్టున్నారే? ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే.
1: మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డాడా ఏమిటి? చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
2: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా, అదే లేదు. మరి వీరు?
2: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
3: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాందేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
3: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్లారేమో, ఎప్పుడు వేయించేశారు?
3: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్యబృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి.
2: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
3: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
0: స్వామి,
3: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కాని ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసేయి. యజ్ఞేశ
0: స్వామి,
3: సుఖీభవ, సెలవు.
2: యజ్ఞేశ
0: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా? మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
1: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
2: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేష, ఏమిటి ఇది? నా కాళ్ళు వదులు, నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
1: లేదు తల్లి లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
2: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
1: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని నన్ను క్షమించమ్మా.
2: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
3: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
1: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా, నేనెంతో మహాప్రాధం చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
3: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
1: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి, ఎంత గొప్ప ఆదర్శం మీది.
3: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్యా, నిలబడు లేవవయ్యా.
1: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
3: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
2: కానీ యజ్ఞేశ,
1: అమ్మా
2: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు, దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
1: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
3: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా, మా జీవితాలు ఏం కావాలి?
1: అయితే ఒక విన్నపం.
3: చెప్పు చెప్పు.
1: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
2: ఓ దానిదేం భాగ్యం, రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు, రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
3: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను, అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
1: ధన్యుడును స్వామి ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం. ముందుగా సుశీల పాడిన పాట, పింగళి రచన, పెండ్యాల సంగీతం, శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి.

వినబోతున్న పాట కాళహస్తి మహత్యం చిత్రం కోసం సుశీల పాడారు. తోలేటి వ్రాసిన ఈ పాటను ఎస్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం స్వరపరిచారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కెలెహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కెలెహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. సచివాలయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాస పరిహారం, అటవీ శాఖ క్లియరెన్స్ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పిఎల్ఆర్ బోనస్ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్కరికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ చార్జ్ డి ఎఫైర్స్ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను మరింతగా తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. తెలంగాణలో వచ్చే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 44 ఏళ్ల విరామం తర్వాత జట్టు ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. సాయి ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ క్రీడాకారులను పూలమాలలు, మైసూర్ పేటాతో సత్కరించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం.

0: మహారాజా,
1: లంకాపుర నివాసుండనైనా రావణ బ్రహ్మను.
0: రావణ బ్రహ్మవా?
1: అవును
0: స్వామి. ఇంకెట్టిదో చెప్పండి, ఎక్కడ మీ ప్రయాణము?
2: సురలకు వెర్వ దిక్పతులు చూచిన మెరతులు నా సరిపగడగన్ అరయగ విస్తుయా.

0: కుమారు నీవు
1: అమత్యవర్య
0: మీ పట్టణము
1: సురలకు విర్మదిస్పతులు సూచన విరతులు నాశారిపగడగన్. సురలే దేవతలే నన్ను చూస్తే భయపడతారు. గరుడ గంధర్వకి నరకిం పురుష సిద్ధ సాధులు ఎట్టి వారులైనా మట్టు పెట్టినటువంటి మహావీరుండను.
0: అదియా స్వామి,
1: అవును
0: ఇంకా మీ పట్టణము
1: లంకాపుర నివాసుండను. మా తల్లి కైకసి, మా తండ్రి విశ్వాస బ్రహ్మ.
0: సరే,
1: రావణ కుంభకర్ణ విభీషణాదులు నా అనజులు.
0: ఇరువురు నీ అనుజులు?
1: అవును.
0: అంతేనా స్వామి? ఎక్కడో ప్రయాణం అవునట్లుగా తోసుపడుతున్నది.
1: ఇప్పుడే నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు, మైరావుల దగ్గరికి వెళ్ళి నా గోడు విన్నవించుకుంటాను.
0: అదే మైరావు.

0: అయ్యా, మా పట్టణము పాతాళ లంక,
1: మీ పట్టణము పాతాళ లంక.
0: అట్టి పట్టణ మేలు మహోగ్ర కన్యుడను, నా పేరు మైరావణుడను, తంత్రములు కలిగినటువంటి వాడను మైరావణుడను.
1: మాయమంత్రములు కలిగినటువంటి వాడివి మైరావణుడు నీవు.
0: అవును. ఇంకా మా భార్య అయినను మాతంగి దేవి.
1: మీ భార్య పేరు మాతంగి? అయ్యా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ సభ కూర్చోండి.
0: ఇక్కడ సభ చేసి కూర్చుంటున్నాను. సభ

0: నేను సభం చేసి కూర్చుంటున్నాను. ఈ రత్నసింహాసనం పైన నేను సభం చేసి కూర్చుంటున్నాను. ఇక వచ్చేవారు ఎవరో రావించండి. అయ్యో, ఏదో శబ్దము వినబడుతున్నది. ఎవరు కాబోలును?
1: అయ్యా,
0: ఎవరు నీవు?
1: నేను రావణ బ్రహ్మను.
0: నీవు రావణ బ్రహ్మవా?
1: అవును.
0: ఏమి, ఎన్నడూ రానటువంటి వాణివి ఇక్కడికి వచ్చావు? ఏమి హావత కలిగాది? మరి ఎందు గురించి వచ్చావు?
1: నేను ఎందుకరా?
2: రక్షించు.

0: అయ్యా, ఆ శ్రీరాములను నువ్వు దృంచమని.
1: ఎందుకు గురించి?
0: ఎందుకు గురించి
1: వచ్చిన ఆపదేవి వారిని ఎందుకు దృంచాలి?
2: మహిరావణ మహారాజా, ఆ సీతను తీసుకుని వచ్చి లంకలో పెట్టుకున్నందుకు ఆ ఆంజనేయుడు అనే వారు వచ్చేసి ఆ లంకను మొత్తము కాల్చివేశాడు, కూల్చివేశాడు, పాడు పాడు చేశాడు.
1: కోతి వచ్చి నీ లంకతో పాడు పాడు చేశాడు.
0: అవునవును.
1: కోతి ఎంతో

0: ముక్కాముక్కలుగా ఖండిస్తున్నాను. ఆ కోతి యొక్క నాకు లెక్కయ్యా. ఇంకేమి జరిగాను
1: రాజా? అది ఎలా ఉన్నదంటే నా

0: అది చూస్తే తోక భారం ఉన్నది,
1: ఆ
0: దానికి ముక్కు చూస్తేనేమో అలా ఉన్నది.
1: అది శ్రీరాముని దూతన.
0: రెండు పంగనామాలు ఉన్నాయి.
1: రెండు పంగనామాలు ఉన్నాయా? గోవర్ధ

0: ఆ కోతి ఏమి చేసిందంటే,
1: ఆ
0: కోట కోటకి ఎగిరాది,
1: ఆ
0: కుంభ కుంభకి ఎగిరింది,
1: ఆ
0: అశోకవనం మొత్తం పాడు చేసింది,
1: సీకాకు చేసింది,
0: సీకాకు చేసింది,
1: ఆ
0: ఆ తలను మీదికి పెట్టాది,
1: ఆ
0: కిందికి మొదలు అసలు మీదికి,
1: ఆ అట్లా జరిగినదని మారుండి పంపించావా?
0: అవన్నీ చేస్తున్న సమయంలోన అక్కడికి నాకు బటలు వచ్చి చెప్పాను.
1: చెప్పితే
0: చెప్పగానే నేను వెంట పెట్టుకుని ఆ ఇంద్రజిత్తు అనే వాడిని, మరి మహాకాయుణ్ణి, మరి
1: మేఘనాథుడు
0: వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని సైన్యాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళి
1: అక్కడికి తోలించావా?
0: అవును. వెళ్ళగానే ఆ కుమ్మ కుమ్మకు ఎగిరినటువంటి, కోట కోటకు ఎగిరినటువంటి ఆ కోతిని ఏం చేస్తావు?
1: అది ఆ ఇంద్రజిత్తు.

0: కుమారుని శిరసు రక్షకుడు ఎప్పుడైతే హానవాలు పంపినాడో వారిని దగ్గరకు వెళ్ళి ఇప్పుడే వారిని ఖండించి వస్తాను.
1: ఇంద్రజిత్ అనేవాడు కూడా చనిపోయాడు.
0: ఇంద్రజిత్తు చనిపోయాడు,
1: మేఘనాథుడు చనిపోయాడు,
0: అక్షయ కుమారుడి
1: చనిపోయాడు.
0: ఆ రక్షక హనుమాను పంపినాడు వాని శిరసు. అంతేనా? సరే, ఈ విధంగా సీకాకు చేసిన లంకాపురి పట్టణం అంతా సీకాకు పాడు చేసిన
1: మహిళారా మహారాజా, ఒకనాడు ఏం చేశావంటే నిండు సభలోకి వచ్చిండు.
0: ఆ
1: వాడు ఎలాగుండడంటే చూస్తే చూచితే భల్

0: చిన్న కోతి,
1: చిన్నది.
0: ఆ నిండు సభలో మేము కూర్చున్న సమయంలో ఆ మా లంక సామ్రాజ్యానికి సభకు వచ్చింది.
1: వచ్చేసింది.
0: అక్కడికి ఎలా వచ్చిందంటే మా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము చేత మూర్చబడగొట్టాడు.
1: దాన్ని బంధించాడు.
0: బంధించి తీసుకువచ్చి సభలో కూర్చుండబెట్టాడు.
1: కూర్చుండబెట్టినప్పుడు
0: అది ఏమి చేసిందంటే అక్కడికి రాగానే మేల్క వచ్చింది. మేల్క గాంచి నేను నిండు సభలో పైన కూర్చున్నటువంటి నన్ను చూసి తోకకు సెలవు పెట్టగానే అంత పైకి నా, ఎందుకంటే
1: సింహాసనము
0: కంటే రెండంతలు ఎక్కువగానే తోకని పెంచి చెంగున ఎగిరి దాని మీద కూర్చున్నది.
1: ఆ తోకనే సింహాసనముగా చేసుకుని దాని మీద కూర్చున్నాడు. వాడు
0: కూర్చున్నాడు ఆ బుడ్డ కోతి. అలా కూర్చున్నది చూసి ఏం చేసినామంటే దీనికి శిక్ష చేయాలి ఎలాగైనా
1: అని. ఏమి చేశావు?
0: ఏం చేసినామంటే అక్కడికి ఊరు అవతలికి తోలించాము. ఏది గ్రామంలో,
1: గ్రామంలో ఆ సభలోన వస్త్రములు తోకకు చుట్టి,
0: తోకకు చక్కటి తోకం వస్త్రములను చుట్టించి
1: చుట్టి
0: దానికి మంట పెట్టి శిక్ష చేయాలని చెప్పాను.
1: నీవు యాగ్య పెట్టావు?
0: పెట్టాను.
1: ఆ విధంగా,
0: ఆ విధంగా
1: భటులందరూ,
0: భటులందరూ కలిసిరు. లంకలో ఉన్నటువంటి వస్త్రములన్నీ తోకకు చుట్టిరు.
1: అందరి
0: అందరి
1: చుట్టగానే,
0: చుట్టగానే
1: చుట్టిన కొద్ది వేస్తున్నాడు
0: తోక పెంచి. ఆఖరికి
1: అన్ని వస్త్రములన్నీ,
0: వస్త్రములు చూసి అగ్గిని ముట్టించాడు.
1: సీతాభిరాటి యొక్క వస్త్రము తీసుకురా అనగానే తోక గుంజుకున్నాడు అక్కడికి.
0: అవును. ఆఖరికి సమరు పోసి ఆ తోకను అంటు పెట్టిరు.
1: అంటు పెట్టిరు.
0: అంటు పెట్టగానే ఆ కోతి ఏమి చేసిందంటే చెంగున ఎగిరింది. కోట కోటకి ఎగిరి,
1: ఎగిరి
0: కోటలు మొత్తము కాల్చి కూల్చి ధ్వంసం చేసి బూడిద చేసింది.
1: కాల్చివేసాది.
0: అవును.
1: కాల్చివేసి వెళ్ళిపోయింది.
0: వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి కనుక లక్షలు భార్యలు, 20,000 పుత్రులు, లక్షాది వేరుల కుమారులు,
1: కుమారులు
0: వరజాక్షుడికైనా తరము కాదంటే పుట్టించిన బ్రహ్మకు కూడా నా సంతానము
1: లెక్క తరము కాదు. ఆ విధంగా
0: 20,000 పుత్రులు, భార్య 20,000 కుమారులు, వరజాక్షుడికైనా తరము కాకున్నటువంటి మా సైన్యము మొత్తము హతాహతము హతాహతం అయిపోయింది.
1: నీ సంతానం ఆ విధంగా ఉన్నది
0: ఉన్నది. కాబట్టి ఆ రాముడు అనే లక్షణులనే వారిని

0: తీసుకువచ్చి వాళ్ళని ఎలా చేస్తావో, చంపుతావో, ఎలా చేస్తావో, చిన్ననాటి నా మిత్రుండవని తెలుసుకొని అతల వితలము రసాతలము పాతాలములో ఉన్నటువంటి మహిరావరుని వద్దకు శరణు కోరుతానని మీ వద్దకు వచ్చాను.
1: సరే,
0: ఎలా చేస్తావు?
1: నీకు ఎలాంటి భయం లేదు, ఆ రామలక్ష్మణుడు తీసుకువచ్చి నా కత్తికి కహూతిగా చేస్తాను, కాళికాదేవికి బలి ఇస్తాను, ఇక మీకు ఏలాంటి చింత లేదు, ఇక వెళ్ళి రండి.
0: చెలిమని
1: అమ్మా,
0: ఏమి చేయించున్నావమ్మా?
1: అమ్మా, మీరు చెప్పిన

0: ఆలోచిస్తున్నావు? అయితే నేను ఎవరినో చెప్తాను విను.
1: ఎవరు నీవు? నీ పేరేమి? నీ ఊరేమి? ఎక్కడి నుండి వచ్చావు?
0: అదియా, ధనుజ

అమ్మా, నీవెవరు? నీ పేరేమి? నీ ఊరేమి? ఎక్కడి నుండి వచ్చావు? నీ భర్త పేరేమి? నీకేమైనా సంతానం ఉన్నదా లేదా?

0: ధనుజ బాబను నేను చెల్లిమని చిన్నని మోము పోయినా చిన్నలు వెళ్ళకుందగా అత్తరు పన్నీరు శ్రీగంధము జివాజీ ఇలాంటివి ధరించుకొని వచ్చాను.
1: అదియా ఇంకెట్లా వచ్చావమ్మా?
0: అదియా చెప్తాను వినుము చెల్లి.
1: నీకు సంతానం ఉన్నదా లేదా? నీ భర్తాలు ఎవరు? నీ మధ్య

0: నీవు
1: చెల్లి
0: నీ భర్తాలుడు ఎవరు?
1: చక్రముర గామా భూషణములు సుదతి కొప్పు పైన సూర్యబిళ్ళ రమణి మన్మద సామ్రాజ్య లక్ష్మి అనగా పరల నుర్ధేయు మన్మద పాశమనగా వాసి గైకొందునిక పాతాళలంకలో ఉన్నటువంటి నా భర్తాలుడు మహిరావణుని
0: మహిరావణుడిగా నేను. నీ భర్తాలుడు మహిరావణుడా? నీ పేరమ్మా?
1: మాతాంగి అంటారమ్మా.
0: మాతాంగి దేవి, మరి మీకేమన్నా పుత్ర సంతానం ఉన్నదా? నీ పట్టణము పాతాళలంకయ్యా.
1: ఇంకా చెప్తాను వినండి.
0: చెప్పమ్మా.
1: దాని నుంచి

0: మీరింతవరకు మైరావణ కథ చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందుమారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.

0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052 ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా స్వయంవరం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, స్వర్ణలత ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు కబడ్డీ కబడ్డీ చిత్రం కోసం హరిహరన్, కౌశల్య ఆలపించిన గీతం విందాం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం చక్రి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మ.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమలో ఇప్పుడు వసంతం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత బృందం ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం ఎరువుల వినియోగం సాగు పద్ధతులు అంశాన్ని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డాక్టర్ డి విజయలక్ష్మి గారు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:03 కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో స్వచ్ఛతా హి సేవ మన నగరం మన బాధ్యత అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. పాల్గొంటున్న వారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శ్రీ సిఎన్ రఘుప్రసాద్ గారు, ఇంకా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ టీం లీడర్ శ్రీమతి స్పందన గారు. సంభాషిస్తున్నవారు శ్రీ గోపగోని సప్తగిరి. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ ప్రాసంగిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ధనం గురించి చేరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం ఇంకా శివస్తుతి ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, అక్టోబర్ మాసంలో యాసంగి పంటలలో వ్యవసాయ పనులు అంశాన్ని గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అందించే వివరాలుంటాయి. 7:00 వికారాబాద్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పి నరేందర్. 7:15 ఉదయతరంగిణిలో వరల్డ్ హెబిటేట్ డే గురించి కొన్ని విశేషాలు, ఇంకా ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ అనే అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం. 9:10 గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్, విద్యార్థిని చైత్రశ్రీ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భగవాన్ దాస్ మిశ్రా గారి సారంగి రిసెటల్. 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. 1

గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కౌముది శ్రీమతి సింగం మారుతి గారి కథానిక, 2 గంటల 30 నిమిషాలకు నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం, సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే మైరావణ కథ చిందు యక్షగానం 2వ భాగం, 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో చేపల ఉత్పత్తులతో తిండి పదార్థాల తయారీ, లాభసాటి వ్యాపార అవకాశాలు అంశాన్ని గురించి డాక్టర్ పి రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ఉంటుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్, 8 గంటల 3 నిమిషాలకు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ ఆన్ నషాముక్త్ భారత్. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: Foundation Day of the Institute of Company Secretaries of India in New Delhi. Mr. Radhakrishnan emphasized that corporate governance is the invisible infrastructure of a modern economy. The curtain has come down on the Asian Games with a dazzling closing ceremony in Aichi, Nagoya, Japan, bringing more than 2 weeks of action-packed competition across 43 disciplines to an end. The ceremony featured the traditional parade of athletes, the lowering of the Asian Games flag, and the formal handover to Doha, Qatar, the host city for the 2030 edition. Proudly carrying the Indian tricolour for the closing ceremony was India's women's flag bearer and shooting star Neeru Dhanda. The double gold medalist led the Indian contingent in a proud moment for the nation. India signed off from the games in fourth place in the overall medal standings behind China, Japan and South Korea. The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: मूड कॉलेजीलो
4: डोंट वरी
3: फीस चूड़ू
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్.
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
3: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం, తెలంగాణ, దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచాలని, శ్వేత విప్లవం 2.0లో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలు, తెలంగాణలో 1,525 సంఘాలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
9: దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రోజు అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి 18 నెలల్లో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు, మహిళలకు మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఈ ప్లాంట్ ఉత్పత్తి కాబోతుందనే విషయాన్ని కూడా ఈ
8: సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్లాంటును 18 నెలల్లో పూర్తి చేసి మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిల శ్రీధర్బాబు, ఎంపీ ఎం రఘునందనరావు, కంపెనీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 43.968 కిలోమీటర్ల సొరంగంలో 79% పూర్తయిందని, ఇంకా 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు. 2028 జూన్ నాటికి సొరంగం తవ్వకం పూర్తి చేసి నీరందించాలని మంత్రి లక్ష్యం నిర్దేశించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో

0: రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై చర్చిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్ఎండ్బి మంత్రులు హాజరవుతారు. హైదరాబాద్లో జరుగుతున్న నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. నల్సా పథకాలపై ముద్రించిన తెలుగు ఎడిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్, ఇతర ఉన్నత న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి చేస్తున్న సేవల నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు మల్క కుమరయ్య తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ప్రతి సెక్టర్ను వరల్డ్ క్లాస్లో ఒక మంచి మోడల్గా డెవలప్ చేస్తుంది. అందులో 2047లో వికసిత్ భారత్ దిశగా ఇండియా నెంబర్ 1 కావాలి. మోడీ గారు ప్రయత్నించేటప్పుడు మనం ఎకనామిక్ పొజిషన్ 11th ఉండే, ఇప్పుడు దాన్ని మనం 4th చేరుకుందాం. నెక్స్ట్ 1 ఇయర్లో మనం నంబర్ 3 కాబోతున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఏ విధంగా వరల్డ్కు మన డిఫెన్స్ కేపబిలిటీ ఏ విధంగా తెలియజేశారు.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో నేటి యువత ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్నారని, నక్సలిజం వైపు ఎవరూ వెళ్లడం లేదని, జిల్లా వ్యాప్తంగా నక్సలిజం రూపుమాపిపోయిందని నిర్మల్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ ఆకాశవాణితో చెప్పారు.
2: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడం వలన ఈ ప్రజలు నక్సలిజం వైపు మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా దానికి సహకారం ఎవరు కూడా అందించడం లేదు. యూత్ ముఖ్యంగా వాళ్ళు కెరియర్ పట్ల ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ భావాలకు సహకరించడం లేదు.
0: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కు నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభకు టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఆస్తులు కోల్పోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15వ తేదీ నుంచి నల్గొండలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు భూపాలపల్లి, ములుగు, ఖమ్మం సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి ములుగు, ఖమ్మం, నల్గొండ సహా 11 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్త.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగే బలం ప్రదత్తవాన్. కేంద్రీయ మంత్రి శివరాజ్ సింహ చౌహానః ఆంధ్రప్రదేశే త్రిఆయామి కంక్రీట్ ముద్రణ ప్రౌద్యోగిక్యాః 3 లక్ష గృహాణాం నిర్మాణాయ ప్రాయోగిక పరియోజనాయాః శుభారంభం అకరోత్. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః ఉక్తవాన్ యత్ వికసిత భారతస్య నిర్మాణాయ సుశాసనం అదృశ్యాధారభూత సంరచనాయాః రూపే అస్తి. తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బంగ రాజ్యేషు పంచానాం విధానసభాక్షేత్రాణాం అసమరాజ్యే ఏకస్య లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనానాం కృతే ప్రచారః సమాప్తః. అపి చ ఐషమః వర్షస్య జపాన దేశస్య నాగోయా నగరె ఏషియాయి క్రీడాః సమాప్తాః. భారతం సమగ్ర పదక తాలికాయాం 4th స్థానం ప్రాప్తవత్. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ అంతరాష్ట్రీయ శాంతిః సురక్షా చ ఆపూర్తి శృంఖలాయాః సుదృఢత్వం సంపర్క వ్యవస్థా చ ఉదీయమాన మధ్యమ శక్తీనాం EMP ఇత్యతేషాం కార్యసూచ్యాః మహత్వపూర్ణాః విషయాః సంతి. అద్య నవదిల్ల్యాం 62వ మ్యూనిక్ సురక్షా సమ్మేళనె భాషమాణః విదేశమంత్రీ అవదత్ యత్ ఉదీయమానాః మధ్యమాః చ శక్తయః వైశ్విక దక్షిణాత్ వైశ్వికోత్తరాత్ చ సంతి, యాః అధికం ప్రాసంగికత్వం ప్రాప్తుం ఇతి స్వలక్ష్యే ఏకీభూతాః సంతి. సః నిర్దిష్టవాన్ యత్ విశ్వం పరివర్తతే తస్య కార్యసూచీ పరిదృశ్యం చ పరివర్తతే, ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగాయ చ పర్యాప్తా కార్యసూచీ విద్యతే.
6: There are countries who are emerging.
7: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं. भारत इसका एक अच्छा उदाहरण है. वहीं कुछ विकसित देश भी पुराने गठबंधनों और व्यवस्थाओं से आगे बढ़कर अपनी स्वतंत्र भूमिका तलाश रहे हैं. इसलिए उभरते देशों में एक तरफ ग्लोबल साउथ है और दूसरी तरफ ग्लोबल नॉर्थ. दोनों के उभरने के तरीके अलग हैं, लेकिन दोनों की एक समान इच्छा है, दुनिया में अपनी अहमियत और प्रभाव बढ़ाना. यही वो बात है जो दोनों देशों को एक दूसरे से जोड़ती है.
5: డాక్టర్ జయశంకర అవదత్ యత్ ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం స్వకీయస్య పరస్పర సహయోగస్య సుదృఢీకరణే రుచిః అస్తి, పరంతు అమెరికయా చీనేన చ సహ తాసాం సహయోగః భవేత్ ఇత్యపి స్వాభావికమేవ. ఉదీయమానానాం మధ్యమ శక్తీనాం ఏకయా ఉదితయా శక్త్యా సహ సహయోగస్య ఉదాహరణరూపేణ సహ క్వాడ్ ఇత్యస్య ఉల్లేఖం అకరోత్. సహ ఇతోపి అవదత్ యత్ సంపర్క వ్యవస్థాయాః క్షేత్రే భారత మధ్య పూర్వ యూరోప సంపర్క మార్గః అంతరాష్ట్రీయః ఉత్తర దక్షిణ పరివహన మార్గః ఉత్తరీయః సముద్ర మార్గః చ సంతి ఇతి. కేంద్రీయ కృషి గ్రామ వికాస మంత్రి శివరాజ సింహ చౌహానః అవదత్ యత్ రాజ్యస్య నిర్ధన పరివారాన్ సుదృఢ గృహాణి ప్రదాతుం కేంద్రం ఆంధ్రప్రదేశస్య సహాయం కరిష్యతి. కేంద్రీయ మంత్రిణా ముఖ్యమంత్రిణా ఎన్ చంద్ర బాబు నాయుడు ఇత్యనేన చ అద్య గుంటూర మండలస్య బర్రిపాలేం గ్రామే 3D కంక్రీట్ ముద్రణ యంత్రస్యోపయోగేన గృహ నిర్మాణస్య ప్రాయోగిక పరియోజనాయాః ఆరంభః కృతః. అస్మిన్ అవసరే శ్రీ చౌహానః అవదత్ యత్ కేంద్రేణ ఆంధ్రప్రదేశస్య కృతే 3 లక్ష గృహాణి అనుమోదితాని. వర్తమానస్య నిర్మాణస్య సమాప్తేః అనంతరం ఇతోపి 3 లక్ష గృహాణి స్వీకృతాని భవిష్యంతి. సహ అగ్రే అవదత్ యత్ సర్వకారః 6 మాసేషు గృహాణాం నిర్మాణకార్యం సమాపయితుం లక్ష్యీకరోతి తథా చ నిర్మాణస్య గుణవత్తాం స్థిరతాం చ ధారయతి.
8: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ, ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా हमारी कोशिश होगी इस टेक्नोलॉजी को भी प्रयोग के तौर पर अपना रहे हैं कि ये मकान 6 महीने के अंदर कंप्लीट हो, उसमें लागत भी कम आए, लेबर भी कम लगे और उसमें उनकी एज भी ज्यादा हो, ज्यादा समय तक चले।
5: उपराष्ट्रपति सीपी राधाकृष्णन महोदय प्राबल्येन अवदत् यत् निगम अभिशासनम् आधुनिक अर्थव्यवस्थायाः अदृश्याधारभूत संरचना अस्ति। अद्य नवदिल्ल्यां भारतीय कंपनी सचिव संस्थानस्य ICSI इत्यस्य 58वें स्थापना दिवसं संबोधयन् उपराष्ट्रपतिः अवदत् यत् विकसित भारतस्य निर्माणे सुदृढाः संस्थाः, सुष्ठु शासनं च भौतिक्याः डिजिटल आधारभूत संरचनायाः च समापनम् एव महत्वपूर्णं स्थानं भविष्यतः। राधाकृष्णन महोदयः इदमपि अवदत् यत् नैरन्तर्यी आर्थिक प्रगतये निवेशकानां विश्वासः अनिवार्यः अस्ति। उपराष्ट्रपतिः उल्लिखितवान् यत् भारतं विश्वस्य द्रुततमं वर्धमानासु अर्थव्यवस्थासु अन्यतमम् अस्ति, युगपत् च द्रुतगत्या प्रौद्योगिकी प्रगतेः युगे प्रविशति इति।
0: Our country stands as one of the fastest growing economies of the world while simultaneously entering an era of rapid technological advancement. From fragile 5 economy, we become the 4th largest economy, and I am sure soon we are going to be the 3rd largest economy of the world.
5: ICSI संस्थानस्य विषये भाषमाणः राधाकृष्णन महोदयः देशे उत्तमस्य निगमशासनस्य प्रोत्साहने योगदानाय संस्थानं प्रशंसितवान्, तच्च स्थायि विकासस्य वैश्विक मानदंड रूपेण वर्णितवान्। सः इतोपि अवदत् यत् भारतेन विश्वस्य बृहत्तमा अर्थव्यवस्था भवितुम् आकांक्षा करणीया, न तु अन्येषामुपरि नियमानाम् आरोपणाय, अपि तु एतदर्थं यत् कोऽपि भारतस्य उपरि अनभीष्टान् नियमान् आरोपयितुं न शक्नुयात्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
9: अनुक्षणम् अद्यतनसूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु। एक्स् अथ पब्लिक् पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु।
5: तमिलनाडु पुदुचेरी पश्चिम बंगाल राज्यानां 500 विधानसभासनेषु असमस्य एकस्य लोकसभाक्षेत्रस्य च उपनिर्वाचनार्थं प्रचारः अद्य समाप्तः। 6 आसनानां कृते मतदानं मंगलवासरे भविष्यति, शुक्रवासरे च मतानां गणना भविष्यति। विधानसभा नैर्वाचनिक समरांगणे तमिलनाडु राज्यस्य मदुरांतकं, धारापुरम, पुदुचेरी नगरस्य थट्टांचावटी, पश्चिम बंगाल राज्यस्य रेजीनगरम, नंदीग्राम च अस्ति। असम राज्यस्य नागांव लोकसभाक्षेत्रस्य कृते मतदानम् अपि भविष्यति। कौशल विकास उद्यमिता मंत्रालयस्य प्रधानमंत्री सेतु इति महत्वाकांक्षी योजना अद्य स्वीयं प्रथमं वर्षं पूर्णम् अकरोत्। गते वर्षे अस्मिन्नेव दिने इयं योजना औद्योगिकाभ्यास संस्थानां कायाकल्पाय प्रवर्तिता आसीत्। एतस्याः योजनायाः मुख्यम् उद्देश्यम् उद्योग संचालित प्रशासनस्य सुदृढीकरणम्, प्रशिक्षण संरचनायाः आधुनिकीकरणम्, आधुनिक श्रमिक आवश्यकतानुसारं च याचना आधारित पाठ्यक्रमाणां प्रवर्तनम् अस्ति। 60,000 कोटि रूप्यकाणां आहत्य व्यय अनुमानेन निर्मितायाः अस्याः योजनायाः कृते केन्द्रेण 30,000 कोटि, राज्यैः 20,000 कोटि, उद्योग क्षेत्रेण च 10,000 कोटि रूप्यकाणां वित्तीय योगदानं प्रदीयते। भारत ऋतु विज्ञान विभागेन केरलम, माहे, तमिलनाडु, पुदुचेरी, कराईकाल क्षेत्रेषु च पृथक् पृथक् स्थानेषु श्वः यावत् प्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। आगामि दिनेषु मराठावाडा विदर्भयोः शेषभागेषु, महाराष्ट्र छत्तीसगढ़योः केषुचित् भागेषु, तेलंगाना राज्ये कर्नाटकस्य उत्तरांतरिक क्षेत्रेषु च नैऋत्य प्रावृत कालस्य पुनरागमनस्य स्थितिः अनुकूलः भवितुमर्हति इति विभागेन उक्तम्। विभागेन उक्तम् यत् आगामि दिनद्वयोः आन्ध्रप्रदेशे, तमिलनाडु, पुदुचेरी, कराईकल क्षेत्रेषु च मेघगर्जनस्य, विद्युत् स्खलनस्य च स्थितिः अनुवर्तते।

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: ఆజాద్ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.
1: రైతు శ్రోతలకు నమస్కారము. నా పేరు విజయలక్ష్మి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా, నేలల విభాగానికి చెందిన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మనము ఎరువుల వినియోగంలో రైతులు తీసుకోవాల్సిన సాధారణ సూచనల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అందరూ కూడా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడి పంట సాగు చేస్తున్నాము. కావున మనము కనుక ఎరువుల వినియోగం అంటే ఎరువులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు గనక తీసుకుంటే మంచి దిగుబడులు ఆశించి తక్కువ ఖర్చు ఎరువులపై వెచ్చించడానికి అవకాశం ఉంది. కావున రసాయన ఎరువులను భూసార పరీక్షల ఆధారంగానే సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. అంటే భూసార పరీక్షలు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి కనుక పరీక్ష చేసుకుంటే నేల యొక్క పోషకాల మోతాదు తెలుస్తుంది. కాబట్టి తద అనుగుణంగా మనము సిఫారసు చేసిన మోతాదును వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో కలుపు తీయకపోతే పంటకు వేసిన ఎరువులలో 25 నుంచి 30% కలుపు ముక్కలే తీసుకొని ఎరువులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున తప్పకుండా తొలి దశల్లో పంటల్లో మనకి ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ ప్రాంతాలలో నల్లరేగడి నేలలో ముఖ్యంగా రబీలో సాగవుతున్న వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావానికి గురై పైరు ఎదుగుదల తగ్గిపోయి పంట పూర్తిగా ఎండిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఎరువులు వాడకుండా పొలంలో నీళ్లు తీసేసి ఆరబెట్టి మరల నీరు పెట్టినట్లయితే మొక్క వేర్లకు గాలి ప్రసరణ జరిగి మనకి ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది నివారించుకోవచ్చు. పప్పుజాతి పంటలలో పంట మార్పిడి చేయడం వలన నత్రజని స్థిరీకరించబడి తర్వాత వేసిన పంటలకు వేసే యూరియా మోతాదులో తగ్గుతుంది. అలాగే బాసిల్లస్ జాతి జీవన ఎరువును నేలలో వేస్తే నేలలో లభ్యం కాని భాస్వరాన్ని, పొటాషియాన్ని, జింక్ ఎరువులను కరిగించి పైరుకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నందున దానిపై పెట్టే ఎరువుల ఖర్చుని తగ్గించుకోవచ్చు. అందుకే మనము జీవన ఎరువులు తప్పనిసరిగా మనము 100 కిలోల పశువుల పేడతో కలిపి 1 ఎకరానికి 2 కేజీల చొప్పున కలిపి 15 రోజులు నీటి తేమ చల్లుతూ ఒక నీడలో ఆరబెట్టి ఈ పశువుల పేడ మీద ఈ జీవన ఎరువు చల్లి ఎప్పుడైతే మనకు ఒక ఫంగస్ లాంటి గ్రోత్ వస్తుందో అప్పుడు మనం ఇది తీసుకెళ్ళి మన పొలంలో చల్లుకుంటే భూమిలో ఉండే అందని పోషకాలని అందే రూపంలో తీసుకునే విధంగా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయి. కావున ప్రతి ఒక్క రైతు జీవన ఎరువులని వారి యొక్క పొలంలో వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఎకరానికి సరిపడా మొక్కలుండేటట్టు చూసుకుంటే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మొక్కల సంఖ్య సరిగా లేనప్పుడు మనకు కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చి కలుపు మొక్కలే మన యొక్క ఎరువులను తీసుకొని ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గి ఎరువులపై పెట్టే ఖర్చు పెరగడమే కాకుండా మనకి దిగుబడి ఖర్చు పెరుగుతుంది. మనకి ఆదాయం అంటే దిగుబడి రూపంలో చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా సరిపడే మొక్కలు ఉండే విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా గ్యాప్ ఫిల్లింగ్ ద్వారా కూడా మనకి ఈ యొక్క మొక్కల్ని సరిచూసుకొని ఎరువుల్ని వేసుకుంటే మనకి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వేరుశనగ పంటకు ఎకరానికి 200 కిలోల జిప్సంను తొలిపూత దశలో మొక్కల మొదళ్ళ దగ్గర సాళ్లలో వేసి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. ముఖ్యంగా రైతులందరూ కూడా వేరుశనగలో ఈ జిప్సం వేసేటప్పుడు మామూలుగా మీద వేసి వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి దుర్వినియోగం జరుగుతుంది. తప్పకుండా జిప్సం వేసిన తర్వాత మొక్క మొదళ్ళ దగ్గర ఎక్కడైతే ఊడ దిగుతుందో అలాంటి చోట మనము మట్టి వేసి మట్టిని ఎగదోయాలి. అప్పుడే ఈ జిప్సం యొక్క వినియోగం అనేది సామర్థ్యం అనేది పెరిగి మన యొక్క నూనె శాతం అనేది పెరుగుతుంది. తప్పకుండా రైతులు వేరుశనగలో వేసేటప్పుడు ఈ జిప్సము మట్టిని ఎగదోస్తేనే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో కరిగే నత్రజని మరియు పొటాషియం ఎరువులను విత్తనాలకు అతి దగ్గరగా వేసినట్లయితే మొక్క దెబ్బతింటుంది. అంటే యూరియా మీరు చూస్తే మనకి తొందరగా మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నత్రజనిని ఈ పొటాషియం ఎరువులని మొక్కకి 1-3 సెంటీమీటర్ల కింద విత్తనాలకు లేదా 4-5 సెంటీమీటర్ల దూరంగా పడేటట్లు, అంటే పైపాటిగా వేసేటప్పుడు 4-5 సెంటీమీటర్ల దూరంగా పడేటట్లు చూసి వేసుకోవాలి. అలాగే రైతులందరూ కూడా ఇప్పుడు నీటి యాజమాన్యం అనేది చాలా పొదుపుగా వాడుకుంటారు. చాలామంది బిందు తుంపర్ల సేద్యాన్ని మనకి సాగులోకి తీసుకొచ్చారు. కావున ఈ బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు నీటిలో కరిగే రసాయన ఎరువులను కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించడం ద్వారా పోషక వినియోగ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. మీరు గనక పైపాటుగా కానీ సాధారణంగా బ్రాడ్కాస్టింగ్ కానీ వెదజల్లడం ద్వారా కానీ ఎరువుల్ని వేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఎండ తగిలి సరైన తేమ లేనప్పుడు గనక వేస్తే ఎండ తగిలి అది ఆవిరైపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆవిరైపోయే విషయంలో బాగా దుర్వినియోగం జరిగే పోషకం అంటూ ఏదైనా ఉంది అంటే అది నత్రజని. సో నత్రజనిని యూరియా రూపంలో ఇచ్చినప్పుడు కంపల్సరిగా తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. బిందు సేద్య పద్ధతిలో గనక మన అన్ని రకాల పంటలకు గనక ఈ బిందు సేద్య పద్ధతిలో ఫెర్టిగేషన్ ఇస్తే తప్పకుండా వినియోగ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది, మనకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు యాసంగిలో ఎవరైతే వరి నారు పోసుకొని నారుమడిలో చలి తీవ్రత వలన చాలా వరకు మనకి ఈ వరి పెరుగుదల అనేది లేకుండా జరుగుతుంది. కాబట్టి ఎర్రబడి చనిపోతుంది, ముఖ్యంగా నారు అనేది ఎర్రబడి చనిపోతుంది. మా ఎందుకు అనగా మనకి ఉష్ణోగ్రతలు తగ్గుదల అలాగే నేల యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనకి వరి నారుమడి అనేది ఎర్రగా అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం భాస్వరాన్ని మనం రెట్టింపు చేసి అంటే 2 కిలోల భాస్వరము అంటే అదనంగా 1 కిలో భాస్వరాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా 1 కిలో వేస్తాము, ఇప్పుడు అదనంగా ఇంకొక గనక కిలో వేసుకుంటే మనకి కొంచెం వేడి ఉత్పన్నమయ్యి అది కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అంటే 6.5 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవన ఎరువులైన ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జీవన ఎరువులు చాలా చాలా ముఖ్యము. ఇవి మనకి భూమిలో ఉండే కొన్ని 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఎరువులు విపరీతంగా వాడి చాలా పోషకాలు భూమిలో మనకి నేలలో ఉండే మినరల్స్కి అవి అతుక్కుపోవడం జరిగింది. కాబట్టి ఆ మినరల్లో ఉండే పోషకాలని బయటికి తీయాలంటే మనం ఈ జీవన ఎరువులు సూక్ష్మజీవుల ద్వారానే సాధ్యమవుతుంది. కావున జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టరు, ఫాస్ఫోబ్యాక్టీరియాను ఎకరానికి 2 కిలోల చొప్పున వేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇది ఎలా చేయాలి అంటే, మనకు 100 కిలోల పశువుల పేడలో లేదా వెర్మీ కంపోస్ట్లో ప్రతి ఒక్క జీవన ఎరువును 2 కిలోల చొప్పున వేసి 15 రోజులు అలా నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత మనం పొలంలో చల్లుకుంటే దీని యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది. సిఫారసు చేసిన పోషకాలతో పాటు తప్పనిసరిగా 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు లేదా 3 నుంచి 4 టన్నుల వెర్మి కంపోస్టు లేదా ఏదైనా కుళ్ళిన వ్యవసాయ వ్యర్థాలని గనక మనము తప్పకుండా పొలంలో వేసుకుంటే మన యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకనగా ఇప్పుడు మనకి వేయడం వల్ల ఇది ఇలా చేయడం వల్ల మనకి సేంద్రియ పదార్థము సేంద్రియ కార్బన్ శాతం పెరిగి మన యొక్క నీటి పోషకాలు నీటిని పట్టి ఉంచే శక్తి పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరగడం వల్ల కూడా ఈ సేంద్రియ ఎరువులని చూస్తుంది. కాబట్టి తప్పకుండా ఇవి వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దీంతో పాటు నేల భౌతిక రసాయనిక అలాగే సూక్ష్మజీవులు అంటే జీవ సంబంధ లక్షణాలు మెరుగుపడి ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా సిఫారసు చేసిన 2 నుంచి 5 టన్నుల వరకు వెర్మి కంపోస్టు ఎంత మేర దొరికితే అంత మేరకు వేసుకోవడానికి ప్రయత్నించండి. మెట్ట పంటలకు భూమిలో సరైన తేమ ఉన్నప్పుడే రసాయన ఎరువుల్ని వేసుకోవాలి. ఒక్కొక్క మొక్కకు దగ్గరలో 4 నుంచి 5 సెంటీమీటర్లు లోతైన గుంతలో ఎరువులు వేసి మట్టితో కప్పివేయాలి. లేదు అంటే వెనకాలంగా మనకి ఏదైనా కల్టివేటర్తో మట్టి కప్పి ఉంచేలా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా

0: కనుక మనం కొన్ని సూచనలు పాటిస్తే ఎరువులని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా వాటిపై పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే మనకి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఈ సూచనలు పాటించారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం, మన్మథుడు చిత్రం కోసం వేణు సుమంగళి ఆల్పించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మన్మధుడు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
2: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
1: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
3: There is today a substantial agenda for emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
1: ప్రపంచం మారుతోందని, దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణి మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు

0: ఉత్తరాఖండ్లో ఒక స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగి ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్నారు.

దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అంది

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయమిందాం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఇల్లు వాకిలి ఈ కార్యక్రమంలో మనతో డాక్టర్ వి రాములు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. సార్ వివరంగా తెలియజేయండి సార్.
2: ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. దాదాపు మనకు 60-70% వరకు మన రైతు వర్షాధార వ్యవసాయం పైనే వారి యొక్క జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. అయితే మనకు ఉన్న ఈ 1,32,00,000 ఎకరాల సాగు విస్తీర్ణంలో దాదాపు 60% వరకు, అంటే 80,00,000 ఎకరాల వరకు కూడా మనము ఈ వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మన రాష్ట్రానికి వ్యవసాయం పనులు ముఖ్యంగా మనకు ఖరీఫ్ కాలంలో జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు మనకు ఈ వర్షాకాలంగా మనం పరిగణిస్తాము.
1: సార్ ఇప్పుడు వర్షాధార వ్యవసాయంలో వర్షపు నీరు యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకు చాలా నీరు అవైలబుల్గా ఉంటుంది వర్షం పడుతున్న కొద్దీ, అంటే ముందస్తు జాగ్రత్తగా వర్షాధారం అంటే ఎక్కువ వ్యవసాయపు నీరు అంటే వర్షపు నీరు రావటం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ ఉన్న ఈ వర్షపాతం దాదాపు మనకు 900 పైన కూడా సరాసరి వర్షపాతం మనకు వివిధ ప్రాంతాలలో మనకు అందుతుంది. అయితే మనకు మన రాష్ట్రంలో ఉన్న ఈ వివిధ నేలల పరిస్థితులు కనుక గమనించినట్లయితే మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ డిస్టిక్లలో మనకు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మధ్య తెలంగాణ జిల్లాలు వరంగల్, ఖమ్మం, మెదక్ ఇలాంటి దగ్గర మనకు 800 నుంచి 1,000 వరకు ఉంటుంది. మరి మనకు ఏదైతే ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలు అయితే మనకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి దాదాపు మనకు 800 ఈ సంవత్సరం సరాసరి వర్షపాతం ఉంటుంది. దీంట్లో మనకు దాదాపు 80% వరకు మనకు నైరుతి ఋతుపవనాల ద్వారానే దాదాపు 4 కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలోనే మనకు వర్షం అందుతుంది. అయితే మనకు ఈ నేలల పరిస్థితి కూడా చూసినప్పుడైతే మనకు మన రాష్ట్రంలో దాదాపు 50-60% వరకు ఇసుక నేలలు, అంటే తేలికపాటి ఇసుక నేలలు లేదా ఎర్ర నేలలు ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళని ఎక్కువ నిలుపుకోలేవు. మనకు ఈ ఎల్నినో పరిస్థితులలో ఒక్కోసారి మనకు వస్తే ఉధృతంగా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి, లేకపోతే ఎక్కువ కాలం పాటు మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి బెట్ట పరిస్థితి నెలకొంటాయి. కాబట్టి మనకు ఈ తేలికపాటి నేలలలో మనకు వర్షం ఎక్కువ పడ్డప్పుడు వరదను మనము మన పొలంలో నిలుపుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న కాలువలకు కానీ గట్లకు కానీ అడ్డం వేసుకొని మన వరద ద్వారా మన నేల కోత గురి కాకుండా కాపాడుకొని వీలైనంత వరకు మన వర్షాన్ని మన పొలంలో ఇంకించుకోవడం ఒక మార్గం. లేదు అంటే మనకు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మనకు వాళ్ళకు అడ్డంగా మనం ఎక్కడన్నా ఒక చిన్న కుంటను కానీ ఒక ఫామ్ పాండ్స్ అంటాం వీటిని, మనం 10 వెడల్పు ఒక 10 పొడవుతోని ఒక 2-3 లోతు గాక మనం ఈ గుంటలం గాక తవ్వుకున్నట్లయితే వీటిలో మనకు ఆ వరద రూపంలో ఎక్కువగా వచ్చిన నీటిని నిల్వ చేసుకొని మనకు ఎప్పుడైతే ఇట్లా మధ్యలో మనకు ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులు ఉండి ఒక 3-4 కూడా వర్షం పడకుండా పంట బెట్టకు వస్తుందంటే ఈ నీటి కుంటలలో ఉన్న నీటిని మనము మళ్ళీ తిరిగి సాగునీటిగా అందించుకొని పంటలను రక్షించుకునే అవకాశం ఉంటుంది.
1: అదేవిధంగా మీరు చెప్పినట్లుగా వర్షాధార వ్యవసాయంలో పంటలు బెట్టకు గురి కాకుండా చేపట్టాల్సిన తేమ సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు వర్షాధారం అనగానే మన పంటలన్నీ కూడా మనకు వర్షం ద్వారా నీటిని భూమిలోని కింకించుకొని ఆ భూమిలో ఉన్న నీటిని పంటలు వేర్ల ద్వారా తీసుకుంటాయి.

0: అయితే మనము పొలంలో ఒక పంట మొక్కలే కాకుండా వివిధ రకాలైన కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే, వర్షాధారంగా ఎంతైతే తేమ మన భూమి పొరలలో మొక్కకు వేర్లకు దగ్గర అందుబాటులో ఉన్నామో, ఆ తేమను వీలైనంత వరకు మనం నష్టపోకుండా కాపాడుకోవాలి. అంటే మనకు బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ భూమి పొరలలో ఉన్న తేమ వేడి రూపంలో ఆవిరై బయటకు వస్తుంటుంది. కాబట్టి మనము కాలానుగుణంగా పంట వేసిన దగ్గర నుంచేని వీలైనంత వరకు మనం అంతర్కృషి అంటే గుంటక కానీ దంతితోను కానీ మనము పైపైన మన యొక్క నేలను కనుక మనము కొంచెం గుళ్ళగా చేసినట్లయితే, ఈ గుళ్ళైన నేలనే పైన ఒక పొరగా ఏర్పడి లోపలి పొరలో ఉన్న తేమను మనకు బయటకు ఆవిరి రూపంలో పోకుండా కాపాడుతుంటుంది. అలానే మనకు మల్చింగ్ అంటాం, అంటే పంట యొక్క వ్యర్థాలు కానీ లేదా ప్లాస్టిక్ షీట్లు కానీ మనము ఈ పంటల వరుసల మధ్యలో భూమిపై కప్పుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కూడా చేపట్టినవడతాం. అలానే ఆవిరి రూపంలో తేమ ఏదైతే బయట వాతావరణంలో పోకుండా కూడా మనం నివారించిన వారు అవుతాము. అయితే ఈ ప్లాస్టిక్ షీట్స్ కూడా మనకు ప్రభుత్వ పరంగా కొంత సబ్సిడీ కూడా అందుతుంటుంది. ఇలానే కాకుండా మనకు ఎక్కడెక్కడైతే ఈ పంటకు నీటి ఎద్దడి వస్తుంది అని మనకు తెలిసినట్లయితే, ఇంతకుముందు మనం చెప్పినట్టు మొక్క నీటి అవసరాలు కూడా మనకు మొదటి నుంచేనే కాకుండా వాటి యొక్క కొన్ని సున్నిత దశలు ఉంటాయి. కాబట్టి ఆ సున్నిత దశలలో మొక్క బెట్ట గురి కాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మనము అంతర్కృషి చేయడము, తర్వాత మల్చింగ్ చేసుకోవడము, ఇంకా వీలైతే మనకు ఈ కలుపు మొక్కలు కూడా ఏపుగా తొందరగా మన పంట మొక్కల కన్నా పెరిగి ఆ ఉన్న తేమను అవే ముందు ఉపయోగించుకుంటాయి. కాబట్టి మనకు మనుషుల ద్వారా కానీ మనకు గుంటక ద్వారా కానీ లేకపోతే మిషనరీ ద్వారా కానీ కలుపు మందులు ఉపయోగించి కానీ కలుపును మనము సమర్థవంతంగా సకాలంలో తీసుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్న తేమను మనం ఎక్కువ కాలం సంరక్షించి పంటకు అందించే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా ఈ బెట్ట పరిస్థితులలో మనకు మొక్క మొలిసింది పెరుగుతుంది కానీ బెట్ట ఉన్నప్పుడు మొక్క యొక్క ఆరోగ్యం కూడా అంత బాగుండదు. కాబట్టి దాని యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మనం ఎప్పుడైతే కొద్దిగా వర్షం పడి కొద్ది తేమ అవైలబిలిటీ ఉంటుందో నేలల్లో, మనము దాదాపు మనకు పైపాటిగా వేసే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల యూరియాను కనుక వేస్తే అంతకుముందు బెట్టకు గురైన మొక్క మళ్ళీ పుంజుకొని ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కడైతే ఈ తేమ ఉండదు, వర్షం పడే అవకాశం కూడా లేదంటే మనం పైపాటిగా పంట మొక్కలపై పిచికారీ కూడా మనము వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ మొక్కను దృఢత్వాన్ని పెంచడానికి మనకు 2% యూరియాను కానీ లేదా 1% పొటాషియం నైట్రేట్ కానీ మనకు వారం విడిచి వాడడం, 1-2 సార్లు కనుక మనం పైపాటిగా మొక్క ఆకులపై కనుక మనం పిచికారి చేసినట్లయితే కొంతవరకు మొక్కను ఈ బెట్ట పరిస్థితుల నుంచి బయట పడేయటానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ బెట్టను అధిగమించడంలో తీసుకున్న జాగ్రత్తలు ఏమున్నప్పటికీ కూడా తేమ యొక్క సున్నిత దశలు అనగా ఏమిటి? అవి ఏ విధంగా ఉంటాయి? వివిధ పంటలలో తేమ సున్నిత దశ ఏ విధంగా ఉంటుంది?
0: మనకు మొక్క మనము భూమిలో పెట్టి మొలిసిన దగ్గర నుంచని దాని కాత పూత మొత్తం కంప్లీట్ చేసుకొని మనము పంట కోసే కాలం వరకు కూడా వాటి యొక్క పంట యొక్క నీటి అవసరాలు ఒకే విధంగా ఉండవు. మనకు మొదట మొలిసిన తర్వాత ఏదైతే మనకు చిన్న మొక్కగా ఉంటుందో దాని నీటి అవసరాలు కూడా తక్కువగా ఉంటాయి. మెల్లమెల్లగా అది ఆకులు కొమ్మలు విస్తరించుకున్న కొద్దీ ఆ శాఖీయ దశ నుంచి మనకు పూతపిండ దశకు వచ్చినప్పుడు మొక్క యొక్క ఆకులు ఎక్కువ విస్తరించి ఉంటాయి, కాండం విస్తరించి ఉంటాయి, అట్లనే దానికి ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంది. కాబట్టి చాలా పంటలలో మనకు పూత దశ, తర్వాత కాయ లేదా పిండ దశ, తర్వాత కాయగట్టు ఆ గింజకట్టు దశ చాలా మటుకు తేమకు కానీ లేదా నీటికి కానీ సున్నిత దశలు. అంటే ఈ దశలలో మనము ఎక్కువ మొక్కకు నీటి అందించాలని కాదు, ఆ ఉన్న నీటిని ఈ దశల్లో గనక మనం పంటకియ్యకుండా దానికి బెట్టకు గనక గురి చేసినట్లయితే ఆ ప్రత్యేకమైన దశలో దానికి కావలసిన నీటి అందదు. కాబట్టి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది, పరపరాగ సంపర్కం ఆగిపోతుంది. తద్వారా మనకు గింజ కూడా నిండు కట్టకుండా మనకు ఎక్కువ తాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా నీటి వనరులు మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఇలా ప్రతి పంటలో కూడా మనకు ముఖ్యంగా మనకు ఇప్పుడు వేరుశనగ పంట చూస్తే ఊడలు దిగే దశ, గింజకట్టు దశ, అలానే మనకు పప్పుదినుసు పంట చూసినట్టే పూత దశ, గింజకట్టు దశ. ఇలాంటి దశలలో మనకు ఉన్న నీటిని కొద్ది మొత్తంలో మనము ఆ పంటకు అందించినట్లయితే ఆ సున్నిత దశ నుంచి అది బయటపడి మనకు మంచి ఉత్పత్తి ఇచ్చే అవకాశం, దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: తేమ సున్నిత దశలను అంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వర్షాధార వ్యవసాయంలో నీటి గుంటలు, వీటి యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుంది? మొక్క ఈ నీటి గుంటలను వినియోగించుకొని ఏ విధంగా ఎదగాలి అనే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి?
0: అయితే మనకు మొదట ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా మనకు ఈ వర్షాధార వ్యవసాయంలో రెండు పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి వస్తే ఒకటేసారి వరుసగా విపరీతంగా వర్షాలు పడి మనకున్న నేల ఇంకే గుణానికన్నా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వరద రూపంలో నీరు బయట పొలాలకు వెళ్ళిపోతుంటుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే మనకు వర్షాలు ఆగి దాదాపు 2-3 వారాల వరకు కూడా మళ్ళీ మనకు వర్షం కురవక బెట్ట నెలకొంటుంది. కాబట్టి ఈ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఈ వరద నీటిని మనం వృధాగా పొనియకుండా మన పొలంలోనే ఎక్కడో దగ్గర మనకు వాళ్ళను చూసుకొని ఒక గుంటలు కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే తదుపరి మళ్ళీ మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు మనం ముఖం చాటేసినప్పుడు అప్పుడు పంటను మనం ఈ బెట్ట పరిస్థితులు కానీ కరువు నుంచి కానీ రక్షించాలనుకుంటే మనకు బావులు లేవు, కాలువలు లేవు, మొక్క బెట్టకు గురైంది. అప్పుడు ఈ మన పంట పొలంలో ఉన్న ఈ గుంటల్లో నీటిని మనం గాక ఉపయోగించేసేసి ముఖ్యంగా మనకు ఈ తుంపర సేద్యం ద్వారా కానీ లేకపోతే కాలువ విడిచి కాలువ పద్ధతి ద్వారా కానీ లేదా బిందు సేద్యం ద్వారా కానీ మనం ఈ మొక్క యొక్క సున్నిత దశల్లో కనుక ఈ నీటిని అందించినట్లయితే మనకు మొక్కను కొంతవరకు కాపాడుకున్నట్లు అవుతాము. ఇదే ఒకవేళ మనకు బెట్ట పరిస్థితి రాలేదు, వరద వచ్చింది, ఆ వరద నీటిని మనం మన యొక్క పొలంలోని కుంటలో నిలుపుకున్నాం, మనకు ఖరీఫ్ కాలం అయిపోయింది, మనకు యాసింగికి మనం ఏమైనా చిన్న చిన్న నారుమడులు పోసుకోవడానికి కానీ లేదా కూరగాయ పంటల యొక్క నారుమడులు పెంచుకోవడానికి కానీ ఒక 2 తళ్ళ వరకు కూడా మనకు ఈ గుంటల్లో ఉన్న నీటిని మనం ఉపయోగించుకొని ఆ నారుమడిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనం చాలా మటుకు ఏదైతే ఈ కరీంనగర్ కానీ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఈ పసుపు పంటల్లో ఇలాంటి ఫార్మ్స్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే మనకు ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీటిని ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: వర్షాధార వ్యవసాయంలో ఈ నీటి గుంటలు వినియోగించుకోవడంతో పాటు సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పాటించవలసిన సమర్థిని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఇప్పుడు వర్షాధార సాగులే కాదు, మనకు నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో కూడా మనకు సమర్థవంతమైన నీటి పారుదల పద్ధతులు అంటే మనకు ఒకప్పుడు మనకు ఇప్పుడున్నంత శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు తమ పొలాలకు కాలువల ద్వారా కానీ లేదా కొంతవరకు పైపుల ద్వారా కానీ నీళ్ళు అందించేవారు. లేదా ఒక పొలం నుంచి ముఖ్యంగా మనకు వరి పంటలకు గమనించినట్లయితే ఒక మడి నుంచి ఇంకొక మడికే నీళ్లను పారిస్తుంటాము. ఈ పద్ధతిలో మనకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో నీటిని మనము వినియోగిస్తాము, అలానే నీటి వృధా కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక అంచనా ప్రకారం ఒక పరిశోధన ప్రకారం గమనించినట్లయితే మనకు ఏదైతే ఈ సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో ఉందో మనకు ఏదైతే ఈ కాలువల కింద నీటి సాగు అందిస్తామో మనకు అందించిన నీటిలో కేవలము 30-40% వరకే మన పంట పొలాలకు చేరుతుంది. మిగతా 60-70% నీళ్లు మనకు ఆ మన కాలువల ద్వారా ఇంకిపోవడం కానీ వృధాగా కాలువలు తెగి వృధాగా పోవడం కానీ లేదా మనకు గాలిలోనికి ఆవిరి రూపంలో పోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దీని మీద మనకు కొద్దిగా లాభదాయకంగా ఉండి నీటిని సంరక్షించి నీటి లభ్యత తగ్గించే పద్ధతులు ఏంటంటే మనకు నీటిని బోదలు కానీ కాలువల ద్వారా కానీ పంట మొక్కలకు అందించడం. ఇవి ముఖ్యంగా మనకు ఆరితడి పంటల్లో అయితే సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం నడుస్తుంది, మనకు నీటి లభ్యత కూడా బావులలో కూడా తక్కువగానే ఉన్నాయి, చెరువులు కూడా ఇంకా నిండలేదు, కాలువల్లో కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు ఇంకా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోని సరాసరి నీటి భూగర్భ జలాల పరిస్థితి చూసినట్లయితే 10-11 మీటర్ల లోపలనే ఉన్నాయి, ఇంకా దాదాపు వర్షాకాలం కూడా అవపోతుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఉన్న నీటిని ఈవెన్ మనం ఇలా కాలువల గట్ల మీద కాకుండా మనకు ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు మైక్రో ఇరిగేషన్ అంటాము దీన్నే మనము. ఇది ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ శాస్త్రీయ పద్ధతిలో మనకు ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మనకు వివిధ రకాల సబ్సిడీస్ అందుతున్నాయి వివిధ రకాల కేటగిరీ రైతులకు. ముఖ్యంగా మనకు ప్రభుత్వ పరంగా ఈ ఎస్టీ ఎస్సీ ఫార్మర్స్కి అయితే దాదాపు మనకు ఒక 12 ఎకరాల వరకు కూడా వాళ్ళకు 90% సబ్సిడీపై ఈ సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఇతర బీసీ రైతులకైతే మనకు 80% వరకు కూడా మనకు ఈ 12 ఎకరాల వరకు కూడా మనకు ఈ సూక్ష్మ సేద్య పరికరాలను అందించే అవకాశం, ముఖ్యంగా మనకు బిందు సేద్యం. ఇతర రైతు కేటగిరీలకైతే 70% వరకు కూడా అందిస్తారు. మరి తుంపర సేద్య విషయానికి వస్తే దాదాపు మనకు ఒక 5 ఎకరాల వరకు దీన్ని పరిమితం చేశారు. దాని తుంపర సేద్యంలో ఏంటంటే మనకు ఆ పరికరాలు ఏవైతే ఉన్న స్ప్రింక్లర్స్ పైపులు ఉన్నాయో అవి ఒక మడి నుంచి ఇంకో మడికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు మనము ఒక 5 ఎకరాల వరకే దాన్ని మనము పరిమితం చేశారు. మరి ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులను మనం సాంప్రదాయ నీటి పద్ధతులను మనం ఇంకొకసారి పోల్చుకున్నట్టు

0: అయితే వీటి యొక్క నీటి వినియోగ సామర్థ్యం దాదాపు మనకు 60 నుంచి 90% వరకు ఉంటుంది. అంటే మనం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరానికి ఇచ్చే నీటితోనే ఈ సూక్ష్మ సేద్యం గనక అవలంబించుకున్నట్లయితే దాదాపు మనకు 2 ఎకరాలకు కూడా అదే నీటిని అందించి మన పంటలను సంరక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి బెట్ట పరిస్థితులు, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను గనక ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కువ విస్తీర్ణంలో మన పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు చెప్పినట్లు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం వలన చాలా చోట్ల వర్షాలు కూడా పడట్లేవు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ వర్షాలు లేని స్థితిలో వరి లాంటి పంటను సాగు చేయడం కోసం రైతులు ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: అయితే మనకు ఏప్రిల్ మే మాసం నుంచి కూడా మనకు రైతులను మనం సన్నద్ధం చేస్తున్నాము. వివిధ రకాలైన మీటింగ్లలో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కానీ వరి పంటను కొంచెం విస్తీర్ణం తగ్గించుకోమని, ఎక్కడైతే నీటి లభ్యత బావుల కింద కానీ ఎక్కడైనా ఉన్న దగ్గర మాత్రమే వరి సాగుకి వెళ్ళమని కూడా మనము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనకు కొన్ని ఈ మార్కెట్ పరంగా ఉన్న కొన్ని ప్రోత్సాహాల కారణంగా రైతు సోదరులు ఇప్పటికి కూడా మనకు వరి సాగును కొద్ది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్టు కనపడుతుంది. మనకు ఏదైతే మన గణాంకాల ప్రకారం చూసినట్లయితే, అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నైతే దాదాపు 10 నుంచి 12 లక్షల ఎకరాలు తక్కువగానే ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మనకు నాటిన వరి విస్తీర్ణం చూసుకున్నట్లే మన ఉన్న నీటి పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా మనకు సంక్లిష్ట పరిస్థితి ఉంది. అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టు వరిని ఎప్పుడు నీటిని నిండుగా నిలగట్టి పండించుకునే ఈ పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మనము వరి పంటలో కూడా నీటి యాజమాన్య పద్ధతిలో కొత్త వరి వండి కొత్త పద్ధతులను మనము పరిశీలించడం జరిగింది. మా యొక్క వివిధ రకాలైన పరిశీలనలో, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క పరిశీలనలో కానీ, డాట్ సెంటర్ యొక్క పరిశీలనలో కానీ, రైతుల పొలాలలో పెద్ద ఎత్తున మేము చేపట్టిన ఈ ప్రదర్శన క్షేత్రాల్లో మేము ఈ 6 తడి నీటి యాజమాన్యం వరి పంటలో, అంటే మనము ఏదైతే ఈ వరి పంటలో మనకు ఒక గట్టు నుంచే మనకు అందుబాటులో 1-2 మీటర్ల దూరంలోనే ఒక ప్లాస్టిక్ పైపును, 6 అంగుళాల వ్యాసమున్న పైపును, 40 సెంటీమీటర్ల పొడవున్న దాన్ని ఒక సగం వరకు మనకు 2 అంగుళాలకు రంధ్రాలు చేసి, ఈ రంధ్రాలు ఉన్న సగభాగాన్ని మనం భూమిలోనికి తొప్పించి ఆ లోపలి మట్టినంతా తీసినట్లయితే ఈ రంధ్రాల ద్వారా మన పొలంలో ఏదైతే భూమి పొరలో ఉన్న నీరంతా కూడా ఈ రంధ్రాల ద్వారా చేరి పైపుల్లోనికి వస్తుంది, పైపు లోపలి భాగంలోకి వస్తుంది. కాబట్టి మనకు గట్టుకు దగ్గరలో ఈ పైపు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే ఈ పైపులలో నీరు భూమి ఉపరితలం నుంచి దాదాపు మనకు 2 నుంచి 3 అంగుళాల లోతుకు, అంటే వరి యొక్క వేరు వ్యవస్థ మనకు 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది భూమి ఉపరితలం నుంచి, మనకు 2 నుంచి 3 అంగుళాల వరకు పోయినా కూడా, అంటే 6 నుంచి 7 సెంటీమీటర్ల లోపలికి నీరు పోయినా కూడా ఇంకా వేరు వ్యవస్థ దగ్గర నీళ్లు ఉన్నది అని మనం గమనించుకున్నట్లయితే, మళ్ళీ నీరు అందించవలసిన పరిస్థితి మనకు 2 నుంచి 3 అంగుళాలు పోయినప్పుడు అందించినట్లయితే మనకు ఉన్న తక్కువ నీటినే మనం ఎక్కువ కాలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందుకు మనం ఇలా లేనప్పుడు ఏం చేసేది, ఒకసారి భూమి పైపర్లో నీరు కనపడకపోతారు మళ్ళీ తిరిగి నీళ్లు పెట్టడం వల్ల ఎక్కువ మొత్తంలో మనం నీరును ఉపయోగించడం, ఆ నీటితో పాటు మనం వేసిన పోషకాలు కూడా వృధాగా భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం, వాతావరణకు తేమ రూపంలో ఎక్కువ పోవడం, వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు అరికట్టి సమర్థంగా ఈ వరిలో కూడా నీటి యజమానం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వానాకాలం ఇలాగూ పోయింది, ఒకవేళ ఎక్కడైనా రైతు సోదరులు ఇంకా బావుల కింద కాక మళ్ళీ వచ్చే 1-2 నెలల్లో మంచి వర్షాలు వస్తే ఈ 6 తడి పంటను అవలంబించడంతో పాటు ముఖ్యంగా మనకు ఈ వరి పంటలో అంతకుముందులాగా మనకు దమ్ము చేసి నారు పోసి నాటుబెట్టే పద్ధతి కాకుండా నేరుగా మనకు దుక్కిలో కూడా వరిని నేరుగా విత్తుకొని పండించే విధానం కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము. దీంట్లో కూడా మనకు దాదాపు 30 నుంచి 40% వరకు నీటిని ఆదా చేయవచ్చు, దిగుబడి ఏమాత్రం తగ్గకుండా కూడా. ఇలాంటి దమ్ములో కూడా మనము మొలకెత్తిన విత్తనాలను చల్లి కూడా మనము ఈ వరి పంటను పండించుకునే పద్ధతి కూడా మనకు రైతులకు ముందుకు తీసుకోవడం జరిగింది. కనుక ఇలా నూతన వరి సాగు పద్ధతులు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి ద్వారా రైతు సోదరులు మున్ముందు ఈ వరి పంటలో మనం ఇప్పటివరకు చెప్పినట్టు వృధాగా ఎక్కువ నీటిని వినియోగించేదాన్ని మనం అరికట్టి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: ప్రస్తుత పంటలపై ఎల్నీనో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు డాక్టర్ వీరమల్ల రాములు గారు. ధన్యవాదాలు సార్ మీకు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త

0: డాక్టర్ వి రాములు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భోక్య.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం అనే అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టడి కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం, ఈ అంశానికి సంబంధించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టడి కోడ్ 040. ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

సినీ గీతాలు. ముందుగా మెకానిక్ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లువాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారు. ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040 జత చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో మేలుజాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో శ్రోతలు అడిగే ప్రశ్నలకు శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియచేస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గమనిక విన్నారు. చిత్రసీమలో ఇప్పుడు బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈ 6 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగుతుంది. శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. అత్యంత వృద్ధులైన పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులను ఈ అదాలత్లో పరిష్కరించనున్నట్టు ఆ శాఖ తెలిపింది. 2017లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన 16 పెన్షన్ అదాలత్లలో మొత్తం 20,676 ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం, తెలంగాణ, దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. గుజరాత్లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై చర్చిస్తారు. హైదరాబాద్లో జరిగిన నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన నషాముక్త్ యువ వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నిర్మల్లో 23 కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ శాంతి, భద్రత, అనుసంధానం వర్ధమాన మధ్యతరహా శక్తులకు ముఖ్యమైన అజెండాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ప్రపంచం మారుతోందని, అజెండా స్వరూపం కూడా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వెల్లడించింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి స్వచ్ఛత హీ సేవ, మన నగరం మన బాధ్యత అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శ్రీ సిఎన్ రఘుప్రసాద్ గారు మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ టీం లీడర్ శ్రీమతి స్పందన గారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
2: ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ, మన నగరం మన బాధ్యత అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం. స్వచ్ఛమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది. ఆ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వచ్ఛత హీ సేవ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల జరిగిన గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా, అనంతరం నిమజ్జనాల వేళ కూడా వెలువడే పూజా వ్యర్థాలు, ఇతర వ్యర్థాల విషయంలో ప్రత్యేక చర్యలు

0: చేపట్టింది. అంతేకాదు, నిమజ్జనాల్లో తర్వాత సేకరించిన పూలు పూజా సామాగ్రితో అగర్బత్తీలు తయారు చేయడం ఇందులో ప్రత్యేకం. ఆ విశేషాలు తెలుసుకోవడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వాటి గురించి వివరించడానికి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ హెల్త్ అండ్ శానిటేషన్ శ్రీ సిఎన్ రఘుప్రసాద్ గారు, అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ టీమ్ లీడర్ శ్రీమతి స్పందన గారు, ఇద్దరికి నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: నమస్కారం
0: సార్. ముందుగా చెప్పండి రఘుప్రసాద్ గారు, ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఏంటి?
1: అందరికీ నమస్కారం అండి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రధాన లక్ష్యం, స్వచ్ఛత అనేది కేవలం ఒక మున్సిపల్ డిపార్ట్మెంటో ఏదో ఒక డిపార్ట్మెంట్ చేయాల్సిందనే కాకుండా ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వామ్యమై ప్రజలు తమ బాధ్యతగా స్వచ్ఛత తమది అనేటువంటి భావన కలగజేయటం అనేది, అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది స్వచ్ఛత సేవ యొక్క ఉద్దేశం. ఇది ఈ నెల 17వ తారీఖు స్టార్ట్ అయింది. మహాత్మాగాంధీ జయంతి అయినటువంటి 2వ తారీఖులో ముగుస్తుంది. ఈ రోజులన్నీ కూడా డిఫరెంట్ డేస్ లో డిఫరెంట్ కార్యక్రమాలు టేకప్ చేసుకుంటూ ప్రజల్లో అవేకనింగ్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం, అదే విధంగా స్కూల్ చిల్డ్రన్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఉంటాయి.
0: మేడం స్పందన గారు చెప్పండి, ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?
2: ప్రస్తుతానికి చూసినట్టయితే మనకి కొత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం 4 బిన్ సెగ్రిగేషన్ పైన మనము ఫస్ట్ ఫోకస్ చేస్తున్నామండి. ఇదివరకు అంటే మనకు ఓన్లీ 3 బిన్స్ వరకే ఉండేది, ఇప్పుడు 4 బిన్స్ గ్రీన్, బ్లూ, రెడ్ అండ్ బ్లాక్, అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, శానిటరీ వేస్ట్ అండ్ స్పెషల్ కేర్ వేస్ట్, ఈ 4 విభాగాలుగా చూసి పబ్లిక్ లో మేము ప్రతి ఒక్క ఆన్ గోయింగ్, ఇప్పుడు మనకి గణేష్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి ఒక్క ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర, పండాల్స్ దగ్గర, DESWM వాళ్ళు ప్రతి దగ్గర అవగాహన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో అదే విధంగా మేము దానికి సంబంధించి 4S హీరో అనేది లాంచ్ చేశాము, 4 స్ట్రీమ్ హీరో. సో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక సింబాలిక్ గా ఒక మాస్కట్ ని లాంచ్ చేశామన్నమాట.
0: సార్ చెప్పండి రఘుప్రసాద్ గారు, ఇప్పుడు శ్రమదానం, ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లలో ప్రజలు, విద్యార్థులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు గాని, కాలనీ సంక్షేమ సంఘాలు గాని పాల్గొంటున్నాయా? వాళ్ళ ప్రాధాన్యత, ప్రాతినిధ్యం, లేదంటే వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉంది?
1: ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా గానీ ప్రజల భాగస్వామ్యం గనక లేకపోతే అది సంపూర్ణం కాదు, అదంతా మనకు తెలిసిన విషయం. కాబట్టి ఎక్కువగా మేము ఈసారి ఫోకస్ చేసేదంతా కూడా ప్రజల భాగస్వామ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఎవ్రీడే మేము స్కూళ్లకు వెళ్లేసి స్కూళ్లలో అవేర్నెస్ కార్యక్రమం చెప్పడం, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ తో తరచుగా మీటింగ్స్ కండక్ట్ చేయడం, వెల్ఫేర్ అసోసియేషన్ దీంట్లో భాగస్వామ్యం చేసి రకరకాల యాక్టివిటీస్ టేకప్ చేయడం, ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ 9 రోజులు గణేష్ నవరాత్రోత్సవాలు వచ్చాయి, ఇది సామాజికంగా ప్రతి కాలనీలో గణేషుని పెట్టి పూజా కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు వాళ్ళంతా కూడా, కాలనీ పీపుల్ అంతా కూడా అసెంబ్లీ అయ్యేటువంటి మంచి ప్లాట్ఫామ్. కాబట్టి అక్కడ మేము స్వచ్ఛత నినాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లటం, వాళ్ళని భాగస్వామ్యం చేయటం, ముఖ్యంగా గణేష ప్రసాదాలు ఇచ్చే చోట తడి చెత్తని పొడి చెత్తని సపరేట్ గా ఉండేలా చూడటం, ప్లాస్టిక్ ని వినియోగాన్ని మొత్తం కూడా రద్దు చేసే విధంగా చేయటం, అదేవిధంగా అక్కడ సేకరించినటువంటి పూల వ్యర్థాలని, గణేష్ పత్రిని సపరేట్ గా సేకరించి, ఇలా అనేక యాక్టివిటీస్ అన్ని కూడా గణేష నవరాత్రి ఉత్సవాల్లో స్వచ్ఛతను కూడా భాగస్వామ్యంగా చేస్తూ మేము కొన్ని బుక్లెట్స్, బ్రోచర్ పబ్లిష్ చేసి అవి కూడా వాళ్ళకి ఇవ్వటం, గణేష ఉత్సవ సమితి నిర్వాహకుల ద్వారా వాళ్ళందరికీ పంపిణీ చేయటం, దాన్ని 100% ఆచరణలోకి తీసుకెళ్లేలా చేయటం, ఇవన్నీ కూడా మేము డే టు డే మానిటర్ చేస్తున్నాం.
0: మేడం చెప్పండి స్పందన గారు, ఇంతకుముందు మీరు 4S అంటే 4 రకాల చెత్తను డివైడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది అంటున్నారు, ప్రతి ఇంట్లో కూడా ఈ 4 రకాల వేస్ట్ ప్రతిరోజు వెలువడుతుందా? అసలు ఏది వివరంగా చెప్పు.
2: ఇప్పుడు మన ప్రయత్నం ఒకప్పుడు 2 బిన్లకే ఉండేది 2016 లో, దాని తర్వాత మనము 3 బిన్ పైన ఫోకస్ చేసాము. ఇప్పుడు కంపల్సరీగా ప్రతి ఇంట్లో నుంచి 4 బిన్స్ కంపల్సరీ వేస్ట్ సెగ్రిగేట్ చేయాలి అనేసి ఇంటింటిన మా SFAs, శానిటేషన్ వర్కర్స్, ఈ SAT ఆటో వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది చేపడుతున్నాయన్నమాట, వాళ్లతో పాటు కూడా తీసుకెళ్తున్నాం ముందుకి. సో అదే విధంగా 4S హీరో అంటే మాకు 4 స్ట్రీమ్ హీరో అన్నమాట. తినుని మేము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక మాస్కట్ గా డిజైన్ చేసి ప్రతి పిల్లలకి, అందరికీ, యూత్ లో గాని, స్టూడెంట్స్ లో గాని, కాలేజ్ పిల్లల్లో గాని ఇలాంటి ఒక యానిమేటెడ్ ది చూపిస్తే వాళ్ళకి ఆ యానిమేషన్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది డిజైన్ చేశాము. సో దాని ద్వారా ఆకట్టుకునేలా ఉండేలా గ్రాఫిక్స్ లో తయారు చేశామన్నమాట. సో అలా మనము స్కూల్స్ లో ఇప్పుడు మా వాళ్ళు ప్రతి ఒక్క లెవెల్లో స్కూల్స్ లో, కాలేజెస్ లో అండ్ RWS లో, పార్క్స్ లో, మార్నింగ్ పూట ఈ ఇమ్మర్షన్ పాయింట్స్ దగ్గర బ్యానర్స్, IAC కి సంబంధించిన బ్యానర్స్ అనేది ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన కల్పించాలని యానిమేటెడ్ వీడియోస్ కూడా చేశాము.

0: వీటిపైన. అసలు వెట్ వేస్ట్ అంటే ఏంటి, డ్రై వేస్ట్ అంటే ఏంటి, శానిటరీ వేస్ట్ బిన్ లో ఏమేమి వెళ్తుంది, అలాగే స్పెషల్ కేర్ బిన్ లో ఏమేమి వెళ్తుంది అనే అవగాహన వీడియోస్ చేసి దాన్ని మనము ఐఈసి వ్యాన్స్, ఈ వ్యాన్స్ ద్వారా ఐఈసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటట్టు ప్రతి ఒక్క ఏరియాలో ఈ వ్యాన్స్ అనేది మూవ్ అవుతూ పబ్లిక్ లో, ఈ మేజర్ ఈ మనకి పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇమ్మర్షన్ పాయింట్స్ దగ్గర, సో వాళ్ళకి అవగాహన ఈజీగా కల్పించే విధంగా మనము ఇలా ఏర్పాటు చేశామండి.
1: ప్రజల నుంచి ఈ తడి పొడి చెత్త వేరు చేసే విషయంలో స్పందన ఎట్లా ఉంది?
0: ప్రస్తుతానికైతే కొంతవరకు సహకరిస్తున్నారు. చాలా ఏరియాస్ లో మనకి తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని వ్యర్థాల్లోని, ఏదైతే వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయో అక్కడే దాన్ని, ఆ తడి వ్యర్థాలను అక్కడే కంపోస్టింగ్ చేస్తూ ఆర్గానిక్ కంపోస్టింగ్ అనేది తయారు చేస్తున్నారు. చెప్పాలి అంటే ప్రోగ్రెసివ్ గా ఉంది.
1: సార్ రఘుప్రసాద్ గారు చెప్పండి, ఈ చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించే పనిలో మల్కాజ్గిరి మున్సిపల్ పరిధిలో ఎలాంటి పురోగతి సాధిస్తున్నారు?
2: ఇప్పుడు వీటిని మేము లెగసీ వేస్ట్ అంటాం, ఎప్పటిప్పటి నుంచో పేరుకున్నటువంటి చెత్త కావచ్చు. తర్వాత ఫ్రీక్వెంట్ గా మనం రోడ్ల మీద పోతుంటే కొన్ని ప్రాంతాలు గమనిస్తుంటాం, వాటిని గార్బేజ్ వల్నబుల్ పాయింట్స్ అంటాం, జీవీపీలు అంటాం. వాటిని మేమంతా కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా చేయాలి అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ సోర్స్ ఏంటి, ఎందుకు వస్తుంది అక్కడ, అంటే నియర్ బై హౌసెస్ వాళ్ళు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ లో ఎక్కడో డిఫిషియన్సీ వల్లనే, అవగాహన లోపం వల్లనే వాళ్ళు వచ్చేసి అక్కడ వేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రాంతాలను గుర్తించి ఆ సోర్స్ మీద ఫోకస్ చేసి వాళ్లలో అవేర్నెస్ కలగజేసి ప్రతి ఇంటిని కూడా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఉండే విధంగా టైఅప్ చేసి అది రాకుండా నిర్మూలించడం, అదే విధంగా ఎప్పటి నుంచో పేరుకున్నటువంటి లెగసీ వేస్ట్ ని ఒక ప్రత్యేక డ్రైవ్ లాగా పెట్టి, ఒక గ్యాంగ్ వర్క్ లాగా పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసి మళ్లీ అక్కడ చెత్త వేయకుండా అక్కడ కొన్ని పెయింటింగ్స్ వేయటం గానీ, రంగోలీ ముగ్గులు లాంటివి వేయటం గానీ, చెట్లు నాటం గానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా అవేర్నెస్ కలగజేసి జనరల్ గా ఎవరికైనా ఎలా ఉంటుందంటే నీటుగా ఉన్న ప్రాంతం చూస్తే అక్కడ ఎవరికి చెత్త వేయబుద్ది కాదు, ఆడ బాగలేకపోతేనే అక్కడ చెత్త వేయాలని అనిపిస్తుంది. కాబట్టి అలా లేకుండా నీట్ గా ఉండేలా మనం గనక చేయగలిగితే చెత్త వేసే వాళ్ళకు కూడా వేయొద్దు అనేటువంటి భావన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
1: మేడం స్పందన గారు చెప్పండి, ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువగా ఉంది కదా, ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మున్సిపాలిటీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ కొరకు మనము ఆఫీషియల్ గా ఒకటి నిబంధన అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే వాడతారో వాళ్ళకి ఫస్ట్ 2 సార్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. హెచ్చరించినాక కూడా వినకపోతే దెన్ మనకి SWM రూల్స్ ప్రకారము ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నారో వాళ్ళకి ఫైన్ చేసేది అనేది కంపల్సరీగా ఉంటుందండి. అండ్ కమింగ్ టు దట్, సో కొన్ని కొన్ని ఏరియాస్ లో షాప్స్ లో వెళ్లేసి మనము క్లాత్ బ్యాగ్స్ కూడా ఇదివరకు ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా వాళ్ళకి ఎంత ప్రమోట్ చేసినా చెప్పినా కొంతమంది వినకపోగా, బట్ ఇది కంపల్సరీ కంటిన్యూ అవ్వాలి. ఇది ఒకవేళ మళ్ళీ కంప్లైంట్స్ వాళ్ళు మీట్ అవ్వకపోతే గనక వాళ్ళకి మనము ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ వేస్తారు.
1: సార్ చెప్పండి, పారిశుద్ధ్య కార్మికుల భద్రత, వాళ్ళ ఆరోగ్యం, సంక్షేమం కోసం ఏం చేస్తాం?
2: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇవన్నీ చేస్తున్నాం గానీ వారి ఆరోగ్యం పట్ల ఫోకస్ చేయడం అనేది చాలా అవసరం. మేము ఎవ్రీ ఇయర్ PPE కిట్స్ అంటారు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అని, అవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేడియం జాకెట్స్ కావచ్చు, హ్యాండ్ గ్లౌజెస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఈ రెయిన్ కోట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక 16 రకాల ఐటమ్స్ తోని ఒక PPE కిట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్, ముఖ్యంగా వాళ్ళల్లో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే డస్ట్ లో పనిచేస్తుంటారు, తెల్లారుజామున చేస్తుంటారు, కాబట్టి ఇలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెడుతూ రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించడం, తర్వాత వాటికి ఫాలోఅప్ చేయడం. ఎలాగూ వీళ్ళంతా కూడా అవుట్ సోర్స్డ్ కింద పనిచేసే వాళ్లే ఉన్నారు మెజార్టీ, 99%. కాబట్టి వాళ్ళకి ఇచ్చే వేతనంలో EPF, ESI కాంపోనెంట్ కూడా దాంట్లో ఉంది. కాబట్టి వాళ్ళ భద్రత పట్ల కూడా స్పెషల్ ఫోకస్ తో పనిచేయడం జరుగుతుంది.
1: అలాగే వాళ్ళ వెల్ఫేర్ గురించి ఏమన్నా,
2: వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిట్లో కూడా వాళ్ళు అందేలా కూడా చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి డబుల్ బెడ్రూమ్ హౌసెస్, ఇందిరమ్మ హౌసెస్ సంబంధించిన స్కీమ్ కావచ్చు, అదే విధంగా వాళ్ళకి రేషన్ కార్డ్స్ కు సంబంధించింది, హెల్త్ కార్డ్స్ కు సంబంధించింది, ఇలా అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెన్షన్స్ అలాంటివన్నీ కూడా ప్రభుత్వం అందే పథకాలన్నీ కూడా వాళ్ళకి అందేలా, యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ అర్హత ప్రాతిపదికగా వాళ్ళకి అందేలా వాళ్ళకి అవగాహన కల్పించడం ఇవి కూడా చేస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు జరిగే స్వచ్ఛతీ సేవలో కూడా ఈ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద స్పెషల్ ఫోకస్ తో పనిచేయడం జరుగుతుంది.
1: ఇటీవల ముగిసినవి కదా గణపతి నిమజ్జనాలు, వాటిని కార్పొరేషన్ పరిధిలో అంటే మల్కాజ్గిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఎట్లా నిర్వహించారు, అలాగే ఎన్ని విగ్రహాల నిమజ్జనం జరిగింది, ఏర్పాట్లు ఎలా చేశారు? సార్ రఘుప్రసాద్ గారు మీరు చెప్పండి.
2: ఇటీవల జరిగిన ఉత్సవాలంతా కూడా చాలా చక్కగా జరిగింది, ఏ విధమైనటువంటి

ప్రాబ్లమ్స్ లేకుండా. మొత్తం మల్కాజ్గిరి పరిధిలో 22 ట్యాంక్స్ ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న చిన్న బేబీ పాండ్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, ఎక్కడికక్కడికి డీసెంట్రలైజ్డ్ గా నిమజ్జనం అయ్యేటట్టు చర్య తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ప్రజలు కూడా సౌకర్యంగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా

0: ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న పాండ్స్లలో స్మాల్ విగ్రహాలు ఈ కౌంట్ లోకి తీసుకోలేదు. ఇప్పుడు మేము కౌంట్ చెప్పిందంతా కూడా 3 ఫీట్లు ఎబో ఉన్నటువంటి విగ్రహాల
1: కాలనీలో
0: ఉన్నాయి. ఇదే కాకుండా ఇన్సిటు అంటే ఎక్కడైతే విగ్రహ పూజ జరుగుతుందో అక్కడే నిమజ్జనం చేసే విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా అంటే మొన్న దాంట్లో హైలైట్ అంటే మాకు నాగోల్లో ఒక మట్టి వినాయకుడు, దాదాపు 50 ఫీట్ల ఎత్తున్నటువంటి మట్టి వినాయకుడు, అది పూజ అయిపోయిన తర్వాత అదే ప్లేస్ లో నిమజ్జనం చేయడం జరిగింది. దాని మూలంగా ప్రజల్లో కూడా ఒక మోటివేషన్, ఒక పక్క క్లే గణేషుని చేయాలి అనేటువంటి మెసేజ్ పంపటం, అదే విధంగా అక్కడే మంచి పరిశుభ్రమైన వాటర్ తోటి నిమజ్జనం చేయటం అనేటువంటి సందేశాన్ని కలగజేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా ప్రజల్లో క్లే గణేషుని అంటే మట్టి వినాయకుడిని చేయాలని అవగాహన కల్పించడం కోసం మేము ప్రత్యేకంగా 50,000 విగ్రహాలు మేము కొని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కాలనీస్లలో. ఇదే కాకుండా దాదాపు 30,000 విగ్రహాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ కోఆర్డినేషన్ తోటి అవి కూడా వివిధ కాలనీల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
1: ఈ నిమజ్జనం తర్వాత పారిశుద్ధ్య పనులు ఎట్లా పూర్తి చేశారు, వాటిలో మీకు ఏమన్నా సవాళ్లు ఎదురైనాయా, వ్యర్థాలు ఎంత వరకు సేకరించారు?
0: ఇప్పుడు నిమజ్జనం అంతా ఒకెత్తైతే పారిశుద్ధ్య పనుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడే ఈ పత్రి గాని వెట్ వేస్ట్ అంతా కూడా సపరేట్ గా కలెక్ట్ చేయటం, పూల వ్యర్థాల కోసము సపరేట్ గా ఈ జంబో బ్యాగ్స్ లాంటివి పెట్టి అక్కడ కలెక్ట్ చేయటం, ఇది కాకుండా విగ్రహాలని నిమజ్జనం చేయటం అనేది అటు సపరేట్ గా జరుగుతుంది. ఎప్పటికప్పుడు తొలగించడానికి క్రేన్లను ఏర్పాటు చేశాం, దాదాపు 24 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఇమ్మర్షన్ అయినటువంటి వాటిని తొలగించడానికి జేసీబీలు ప్రొక్లేనర్ లాంటివి వినియోగించుకోవటం జరిగింది. ఆ విధంగా ఎప్పటికప్పుడు విగ్రహాలు తొలగించడం ఒక పక్క, తర్వాత ఏదైతే ఈ పత్రి గాని వెట్ వేస్ట్ ఉంటుందో తొలగించడం అనేది ఒక పక్క, ఇదంతా జరుగుతూ వస్తుంది.
1: మేడం చెప్పండి, ఈసారి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టారు అనేది చాలా ఒక విశేషమైన కార్యక్రమం. అది ఈ నిమజ్జనం తర్వాత సేకరించిన పూలు ఇతర సామాగ్రి నుంచి అగరబత్తీలు తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి.
2: ఈ గణేష్ ఉత్సవాలలో మనకి వేరుగా వచ్చేది, ప్రత్యేకంగా వచ్చేది పూలు, ఎక్కువ మటుకు పూలు. ఇవన్నీ డైరెక్ట్ గా మనకి చెత్త పడేసేస్తే ఏమొస్తుంది మనకి? సో మనకి చాలా స్టార్టప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మేము అలాంటి ఒక స్టార్టప్ పేరే వచ్చేసి పక్కా ఆర్గానిక్స్. ఈ సంస్థతోని మేము ఒక కొలాబరేషన్ పెట్టేసుకొని, సో మనకి ఈ ఇమ్మర్షన్ పాయింట్స్ దగ్గర ఏదైతే ఈ బేబీ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయో, అలాంటి పాయింట్స్ దగ్గర ఏవైతే పువ్వులు వస్తున్నాయో వాటిని అక్కడికక్కడే జంబో బ్యాగ్స్ లో పూలన్నీ సేకరించాం. ఆ వచ్చిన పూలని ఈ పక్కా ఆర్గానిక్స్ అనే సంస్థ నుంచి కొంతమంది వాలంటీర్స్ మనకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఆ పూలన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుని దాన్ని ఎక్కడికక్కడ విభజించేసి మొత్తం క్లీన్ చేసుకుని దాన్ని ఆ పూల నుంచి డ్రై చేసుకుని వాటి ద్వారా అగరబత్తులు గాని ధూప్ స్టిక్స్ గాని ఇలాంటి చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అది ఒక స్టార్ట్అప్ ఆర్గనైజేషన్. సో ఇలాంటి సంస్థలు మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనేసి, ఒక మంచి ఆలోచనతో ఇది ముందుకు తీసుకెళ్లాము. ఇదే కాకుండా ఇంకా ముందు రాబోయే ఈవెంట్స్ లో కూడా మేము ఇదే విధంగా చేయాలనే ఒక ఆస్పెక్ట్ పైన డిస్కషన్ కూడా చేసుకున్నాము. సో ముందు కూడా ఇలాగే తీసుకెళ్తాం ముందుకి.
1: స్వచ్ఛత హి సేవ అనే దాని పరమార్థం కూడా
2: ఇందులో దాగి ఉంది.
1: మేడం చెప్పండి, పూల సేకరణ నుంచి అగరబత్తి తయారీ దాకా ఎన్ని దశలు ఉంటాయి, ఎట్లా తయారు చేస్తారు?
2: సో మనకి ఫస్ట్ కలెక్షన్ చేసుకున్నాక దాన్ని కంప్లీట్ గా సెగ్రిగేట్ చేస్తారు. సెగ్రిగేట్ చేసిన దాన్ని ఒక వారం వరకు మంచిగా నీట్ గా కంప్లీట్ గా డ్రై చేస్తారు. ఏది కూడా ఏ స్టిక్ ఏమి రావకుండా నీట్ గా డ్రై చేస్తారు. ఇప్పుడు మనకి ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి, పింక్ రెడ్ యెల్లో వైట్ అలా. సో అలా అన్ని మిక్స్ చేయకుండా ఏ కలర్ కి ఆ కలర్ కింద డివైడ్ చేసి దాన్ని డ్రై అప్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు అన్నమాట. ఆ ప్రాసెసింగ్ చేశాక దాని నుంచి ఒక పౌడర్ లాగా డెవలప్ చేసి తర్వాత సోప్ మేకింగ్ కి గాని లేకపోతే ధూప్ స్టిక్ తయారు చేయడానికి గాని లేదంటే అగరబత్తులు తయారు చేయడానికి గాని వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నమాట.
1: ఇప్పుడు చెప్పారు మేడం, ఇప్పుడు పక్కా ఆర్గానిక్స్ అనే ఒక సంస్థ చేస్తుందని, అంటే వీటి ద్వారా స్వయం సహాయక సంఘాల బృందాల మహిళలకు కూడా ఇలాంటిది ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం గాని వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ వరకు చర్యలు ఏమైనా చేపట్టబోతున్నారు?
2: ఇది ఒకటి ఆస్పెక్ట్ అయితే మా దృష్టిలో ఉంది. నెక్స్ట్ టైం కి మన ఎస్ఎస్జి మెంబర్స్, మన స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంతమంది చేస్తున్నారు యాక్చువల్లీ, కానీ మేము ఈ షార్ట్ నోటీస్ లో మేము ఐడెంటిఫై చేయలేకపోయాం యాక్చువల్లీ. కానీ ఈ పక్కా ఆర్గానిక్స్ వాళ్ళ యూనిట్ దగ్గర ఏవైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వాళ్ళ ద్వారానే ఈ ప్రోడక్ట్ మేకింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట.
1: సరే, స్వచ్ఛతా హి సంబంధించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి అని మీరేమైనా సదస్సులు లాంటివి కానీ కాలనీ సంక్షేమ సంఘాలు కానీ వీళ్ళందరితో సదస్సులు సమావేశాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా?
0: రెగ్యులర్ గా ఏర్పాటు చేస్తున్నామండి. రెగ్యులర్ గా కాలనీ మీటింగ్స్ లో చెప్పడం జరుగుతుంది. ఉదయం పూట ఇన్స్పెక్షన్స్ పోయినప్పుడు కూడా, కాలనీలు విజిట్ చేసినప్పుడు, సంక్షేమ సంఘాల వాళ్ళు కొన్ని సమస్యలు మనం

0: వచ్చి చెప్తుంటారు. దాంట్లో భాగంగా స్వచ్ఛత గురించి కూడా మేము వాళ్ళకి కొంత చెప్పడం జరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం తరఫు నుంచి కూడా పాఠ్యాంశాలుగా స్వచ్ఛతకు సంబంధించిన అంశాలను కూడా చేర్చడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో చిన్నప్పుడే వాళ్లల్లో స్వచ్ఛత అనేటువంటి భావన కలిగజేస్తే అది ఇంకా ఎఫెక్టివ్ గా తల్లిదండ్రులకి అందరికి కూడా రీచ్ అవుతుంది అనేటువంటి విషయం ఎక్కువగా విస్తృతంగా తెలియపరచడం జరుగుతుందండి.
1: సార్ చెప్పండి. రఘుప్రసాద్ గారు, ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైనా కొత్త ప్రాజెక్టులు గానీ వచ్చినాయా, వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్ లో?
0: ఇప్పుడు అనేక కొత్త కొత్త ఇనిషియేటివ్స్ మేము తీసుకుంటున్నాం అండి. దాంట్లో భాగంగా ప్రాజెక్టు ఉద్వాసన అని మేము తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే ఈ దేవుడి పటాలు ముఖ్యంగా మనమంతా గమనిస్తుంటాం. ఇంట్లో అనేక దేవుడి పటాలు ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. వాటిని మూటగట్టి ఇంట్లో పెడతాం, ఎంతకాలం పెడతాం చివరికి తెలియదు. ఆ దేవాలయాల దగ్గర, చెట్ల దగ్గర, అక్కడిక్కడ పెడుతుంటాం. ఈవెన్ చాలా వరకు దేవాలయాల దగ్గర మనం గోడల మీద రాస్తుంటారు, దయచేసి ఇక్కడ ఫోటోలు పెట్టరాదు, దేవుడి పటాలు పెట్టరాదు అని. బట్ దానికంటూ ఒక సొల్యూషన్ కావాలి. ఎలా అని, దాని గురించి ఉద్వాసన అనే ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఏం చేస్తామంటే దేవాలయాలను ప్రతి సర్కిల్లో కొన్ని కొన్ని దేవాలయాలను గుర్తించేసి అక్కడ ప్రజల్ని ప్రోత్సహించి వాళ్ల దగ్గర ఉన్నటువంటి ఈ దేవుడి పటాలు కానీ, క్యాలెండర్లు కానీ, ఇంకా రకరకాల రూపాల్లో ఉన్నటువంటి వినియోగంలో లేనటువంటి దేవుడి
1: విగ్రహాలు
0: అక్కడ తీసుకుపోయి వాళ్ళు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత ఎవ్రీ శనివారం మేము ఉద్వాసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ శనివారం రోజు పూజారులు అక్కడ ఉద్వాసన పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఆ దేవుడి పటాలని విడదీస్తారు. ఫ్రేమ్ను సపరేట్ చేయటం, గ్లాస్ సపరేట్ చేయటం, సపరేట్ చేసి దాన్ని సపరేట్ సపరేట్ బిన్స్ లో వేసేస్తారు, వాటిని డిస్పోజ్ చేస్తారు. దేవుడి పటాల వరకు మాత్రం దానికి ఉద్వాసన పలుకుతారు. ఒక మంచి మనకి పూజ చేసి ఒక ఉద్వాసన పలకటం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇది కాకుండా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ కలెక్షన్. గత 6 నెలల నుంచి మేము ఈ వేస్ట్ కలెక్షన్ ప్రత్యేకంగా, ఒకప్పుడు ఇంతగా ఈ వేస్ట్ లేదు. ఇప్పుడు ఎవరింట్లో చూసినా గానీ ల్యాప్టాప్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇలాంటి ఎన్నో ఈ వేస్ట్లు వస్తున్నాయి. సో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిన తర్వాత ఈ వేస్ట్లు ఎక్కువ వచ్చాయి. సో ఈ వేస్ట్ కూడా మనము సొల్యూషన్ చూపించాం, అవసరం వచ్చింది కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి మేము ఈ వేస్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఆ ఈ వేస్ట్ కలెక్ట్ చేసిన ఈ వేస్ట్ ని ఈ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ దిండిగల్లో ఉంది, అటు పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా కోకోనట్ వేస్ట్, అది కూడా వన్ ఆఫ్ ద వేస్ట్. మనకి చాలా చోట్ల కొబ్బరి దుకాణాలు ఉంటాయి, కోకోనట్ దాని నుంచి కూడా ఉత్పత్తులు తయారు చేసినటువంటి కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అలాంటి వాళ్లకి ఈ కోకోనట్ వెండర్స్ ని లింకప్ చేసి కోఆర్డినేట్ చేసి తీసుకుపోయే విధంగా, సో దట్ దాని నుంచి వాళ్ళు తాళ్లు తయారు చేయడం కానీ, ఇంకా వివిధ పరికరాలు తయారు చేయడం కోకోనట్ కాయర్తోటి, ఈవెన్ దే కెన్ ఎక్స్పోర్ట్, వాళ్ళు బయటకు కూడా ఎక్స్పోర్ట్ చేసి బెంగళూరు అటువంటి చోట కూడా పంపించేటువంటి కూడా కార్యక్రమాలు జరుగుతుంది. కోకోనట్ షెల్స్ నుంచి మనకి ఒకటేమో నార బయటకు వస్తుంది కాయర్స్, ఇంకోటి ఈ పౌడర్ బయటకు వస్తాం. ఈ పౌడర్ ఏమో దీనికి ఎరువుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మేము గుర్రపు టెక్క అంటాం, వాటర్ హైసెత్, అది ఒక భూతం లాగా ఉంది. ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా ఏ చెరువు చూసినా గానీ బికాస్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్, ఎక్కడైతే కలుషితమైనటువంటి వాటర్ ఉంటుందో అక్కడ వాటి యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూడా చెత్తలో కలిపేసి తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 2 ఇండస్ట్రీస్ మాకు, ఔషాపూర్ లో ఒక ఇండస్ట్రీ, 2 ఇండస్ట్రీ కుంట్లూరు రోడ్ లో కుత్బుల్లాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. వీళ్ళు ఏంటంటే అక్కడ ఉత్పత్తి అయినటువంటి, జనరేట్ అయినటువంటి ఏదైతే వాటర్ హైసెత్ ఉంటుందో, గుర్రపు డెక్క ఉంటుందో, దాన్నంతా కూడా మేమే ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి అందిస్తున్నాం. వాళ్ళు దాని నుంచి ఎరువును తయారు చేస్తున్నారు, ఆర్గానిక్ ఎరువు. దాన్ని అక్కడ కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, కంటైనర్స్ లో వేసి దానికి 1:19 రేషియోలో మనకి స్లర్రి అంటాం, STP యూనిట్ల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి స్లర్రీని మిక్స్ చేసి దాన్ని కొన్ని రోజులు అలా డ్రై చేసేసి దాని నుంచి ఎరువు తయారు. దానికి దాంట్లో పొటాషియం కాంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అరటి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అరటి వేస్ట్ ను కూడా దాంట్లో, ఆ అరటి గుజ్జును కూడా దాంట్లో కలిపేసి చేసినట్టయితే దాంట్లో సేంద్రీయమైనటువంటి ఎరువు, కార్బన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత దాన్ని గ్రాన్యూల్ లాగా కూడా మారుస్తున్నారు, అంటే గ్రాన్యూల్స్ అయితే ఈజీ టు స్ప్రింకిల్ చేయడానికి బాగుంటుంది, చేసి బ్యాగ్స్ లాగా చేసేసి రైతులకు అందజేయడం జరుగుతుంది.
1: మేడం స్పందన గారు చెప్పండి, మీరు యాజ్ ఏ స్వచ్ఛ భారత్ మిషన్ టీమ్ లీడర్ గా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు మాత్రం చేసిన ఏదైనా ప్రత్యేకత గానీ విజయాలు గురించి చెప్పండి.
2: మాది మేము రీసెంట్ గా స్టార్ట్ చేసాము, ఒక 1 మంత్ బ్యాకే. సో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఫోకస్ మాది ఈ SWM రూల్స్ 2026 ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము అలా ముందుకు తీసుకెళ్తూ, ప్రస్తుతానికి స్కూల్స్, మన ప్రతి ఒక్క సర్కిల్లో ఉన్న స్కూల్స్ ని కొన్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆన్ అ పైలట్ బేసిస్ గా ప్రతి ఒక్క స్కూల్లో అవగాహన కార్యక్రమాలు అనేది చేపట్టాము. నెక్స్ట్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఏంటంటే ఈ 4S హీరోని లాంచ్ చేయడము, అది ఒకటి మనకి

0: ఒక మంచి ఇమేజ్ అనేది క్రియేట్ చేసింది అన్నమాట. సో ఏదైతే పబ్లిక్ ని, స్టూడెంట్స్ ని, పిల్లల్ని మంచిగా మోటివేట్ చేస్తుందో అదే విధంగా అదే ఫీల్ తో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మాకు ఒకటి ఉంది. జస్ట్ స్టార్టెడ్ 1 మంత్ బ్యాక్. సో ఆల్రెడీ మేము ఈ ఇనిషియేటివ్ తో సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ లో కూడా ముందుకెళ్లాము. సో వాళ్ళ స్వచ్ఛత హీ సేవ బులెటిన్ లో మల్కాజ్గిరిది ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది వాళ్ళు లాంచ్ చేశారనమాట. దాంట్లో మాది పబ్లిష్ చేశారు. ఇదే విధంగా ముందు ముందుకెళ్లి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలనే ఉద్దేశంతోనే మేము ప్లానింగ్ లో ఉన్నాం ప్రస్తుతానికి.
1: సార్, రఘుప్రసాద్ గారు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కి మీరు అడిషనల్ కమిషనర్ గా హెల్త్ అండ్ శానిటేషన్ చూస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ మల్కాజ్గిరి కోసం ప్రజలు ఇంట్లో గానీ కాలనీలో గానీ ఏం చేయాలని అంటారు? మీరు ఆకాశవాణి శ్రోతలకు చివరగా మీరు ఇచ్చే ఒక సందేశం చెప్పండి.
2: ముఖ్యంగా ప్రజలకు ఏంటంటే స్వచ్ఛత స్వచ్ఛత మన ఇల్లు మాత్రమే స్వచ్ఛంగా ఉంటే సరిపోదు. మనం నివసించేటువంటి పరిసర ప్రాంతాలు, రోడ్లు కావచ్చు, పక్కన ఉన్న ప్లాట్లు కావచ్చు, అంతా కూడా స్వచ్ఛంగా ఉంటేనే స్వచ్ఛత లక్ష్యం అనేది నెరవేరుతుంది. కాబట్టి మన కనీస కర్తవ్యంగా మనం ప్రతి రోజు ఇంట్లో జనరేట్ అయిన వేస్ట్ ని అలా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంట్లో 4 బిన్స్ పెట్టుకొని, తడి చెత్తను 1 బిన్లో, పొడి చెత్తను 1 బిన్లో, శానిటరీ వేస్ట్ ను 1 దాంట్లో, ఇంకో దాంట్లో స్పెషల్ కేటగిరీ వేస్ట్ అంటే ఎలక్ట్రికల్ బల్బులు కావచ్చు, మెడిసిన్ ఐటమ్స్ కావచ్చు, టానిక్స్, సీసాలు ఇట్లాంటివన్నీ 1 దాంట్లో. మామూలుగా ఏంటంటే తడి చెత్త పొడి చెత్త ఉంటుంది, ఈ రెండు ఎక్కువగా ఉండవు. బట్ ప్రత్యేకంగా మనం స్టోర్ చేసుకున్నట్టయితే
1: దాన్ని ఇంట్లోనే
2: చేస్తే బాగుంటుంది. ఇంకా బెస్ట్ వే ఏంటంటే ఇన్స్టిట్యూట్ కాంపోస్టింగ్ అనేది చాలా బెస్ట్. గేటెడ్ కమ్యూనిటీస్ లో ముఖ్యంగా చెత్తని బయట పంపించకుండా వితిన్ ది గేటెడ్ కమ్యూనిటీలోనే కన్జ్యూమ్ చేసే విధంగా ఇన్స్టిట్యూట్ కాంపోస్టింగ్, అక్కడ ఏరోబిన్స్ లాంటివి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇంట్లో జనరేట్ అయినటువంటి ఆహార వ్యర్థాలు కావచ్చు, వెట్ వేస్ట్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే సేంద్రియ ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ప్రజలు సహకారం అందించాలి. ఇప్పటిదాకా 14 గేటెడ్ కమ్యూనిటీస్ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక స్పాన్సర్ ద్వారా ఏరోబిన్స్ దాంట్లో పెడుతున్నాము. అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఎవరికి వాళ్ళు మనం అనేక వాటికి ఖర్చులు పెడుతుంటాం. ఇది గనక చేసినట్టయితే దాని ద్వారా ఉత్పత్తి అయినటువంటి కాంపోస్ట్ ని లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి గార్డెన్ కి ఎరువులాగా మనం వాడుకోవచ్చు. అదేవిధంగా డ్రై వేస్ట్ ను సపరేట్ గా పెట్టుకున్నట్టయితే అదంతా కూడా రీయూజ్ అయ్యేటువంటివే, రీసైకిల్ అయ్యేటువంటివే. సో చెత్త రీయూజ్ అవుతుంది, రీసైకిల్ అవుతుంది, ఇదేమో వెట్ ఏమో కాంపోస్ట్ అవుతుంది. ఇంకా శానిటరీ వేస్ట్ కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా ఈ ప్యాడ్స్ కానీ నాప్కిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇన్సినరేటర్ లాంటిది పెట్టుకున్నట్టయితే అక్కడక్కడే కన్జ్యూమ్ అయిపోతుంటుంది. ఇక 4th కేటగిరీ హజార్టస్ వేస్ట్, ఏదైతే స్పెషల్ కేటగిరీ వేస్ట్ అన్నామో అది చాలా డేంజర్ కూడా. దాన్ని తీసుకొచ్చి ఈ చెత్తలో కలపకుండా దాన్ని గనక సపరేట్ గా మనం వాడినటువంటి మెడిసిన్ కావచ్చు, టానిక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సపరేట్ గా పెట్టుకున్నట్టయితే సపరేట్ గా తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకా ఎలక్ట్రానిక్ వేస్ట్ ను కూడా సపరేట్ గా స్టోర్ చేసుకున్నట్టయితే మనము ఏ విధంగా అయితే ఇందాక చెప్పినట్టుగా దాన్ని తీసుకుపోవడానికి కూడా మేము యాప్ దానికి లింకప్ చేస్తున్నాం. అది ప్రత్యేకంగా తీసుకుపోయి దాన్ని ప్రత్యేకంగా డిస్పోజ్ చేస్తే అది మామూలు వేస్ట్ లో కలవకుండా ఉంటుంది. ఇవన్నీ మిక్సప్ చేస్తే ఏమవుతుంది అంటే ఎందుకు పనికి రాకుండా, దేనికి యూజ్ కాకుండా అవుతుంది. కాబట్టి మిక్సప్ చేయకుండా దేని దానికి సపరేట్ గానే పెట్టాలి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ హెల్త్ అండ్ శానిటేషన్ శ్రీ సిఎన్ రఘుప్రసాద్ గారు, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ టీమ్ లీడర్ శ్రీమతి స్పందన గారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ వివరాలను అద్భుతంగా వివరించారు. అలాగే నిమజ్జన వ్యర్థాల నుంచి అగర్బత్తీల తయారీ విశేషాలను కూడా వివరించారు. వ్యర్థాలను ఒక వనరులుగా మార్చడం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే కాదు, అందరి బాధ్యత అని కూడా చెప్పారు. ఆకాశవాణి శ్రోతల కోసం విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. రఘుప్రసాద్ గారు, స్పందన గారు,
3: ఇంతవరకు మీరు స్వచ్ఛతా హీ సేవ మన నగరం మన బాధ్యత అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శ్రీ సిఎన్ రఘుప్రసాద్ గారు మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ టీమ్ లీడర్ శ్రీమతి స్పందన గారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: మచిలీపట్నం.

0: గోవిందా గోవిందా హరి.
1: ఇప్పుడు హిట్లర్ చిత్రం కోసం మనో, సుజాత, సంగీత, రేణుక ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం కోటి.

ఇప్పుడు వినబోతున్న పాట ఓం నమో వెంకటేశాయ. చిత్రం కోసం సునీత రేవంత్ ఆలపించింది. గీత రచన కె శివశక్తిదత్త, కె రామకృష్ణ. సంగీతం ఎంఎం కీరవాణి.

0: सुनिए आज शाम 6:30 बजे प्रसारित मार्केट मंत्र कार्यक्रम का पुनः प्रसारण।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ధనం గురించి శ్రీ చేరువేల భార్గవ శర్మగారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా శివస్తుతి. 6:35 పొలం పనులు, అక్టోబర్ మాసంలో యాసంగి పంటలలో వ్యవసాయ పనులు అంశాన్ని గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:00 వికారాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ పి నరేందర్. ఉదయతరంగిణి కార్యక్రమంలో 7:15 ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ అనే అంశంపై న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్రావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం. 9:10 గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ జ్యోతి ఫౌజ్దార్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భగవాన్ దాస్ మిశ్రా గారి సారంగ వాక్యం. 12:10 యువవాణి, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో కౌముది శ్రీమతి సింగం మారుతి గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 మైరావణ కథ చిందు యక్షగానం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అక్టోబర్ మాసంలో వరి మొక్కజొన్నలో వ్యవసాయ పనుల గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలులో చేపల ఉత్పత్తులతో తిండి పదార్థాల తయారీ లాభసాటిగా వ్యాపార అవకాశాలు అంశాన్ని గురించి డాక్టర్ పి రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత భారత్. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై. రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే, జై హింద్.